0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ శ్రీమతి మహమ్మద్ ఆరిఫా బేగం.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త స్తుతులు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే చెందును. దరూద్ సలాం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కలుగుగాక. అక్షరం ఆయుధమైతే మాట ఒక అస్త్రం. 2.5 అంగుళాల నాలుక 200 ఏళ్ల బంధాన్ని నిలబెట్టగలదు. అదే క్షణాల్లో చిన్న భిన్నం చేయగలదు. అందుకే ఇస్లాం ధర్మం నోటిపై నిఘాకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఈ చిన్న అవయవం మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. మానవ శరీరంలో అల్లాహ్ ప్రసాదించిన అద్భుతమైన వరాలలో నాలుక ఒకటి. ఇది పరిమాణంలో చాలా చిన్నది కావచ్చు, కానీ దీని ప్రభావం అనంతం. ఒక మాట ఒకరి గుండెల్లో ఆశల దీపాలు వెలిగిస్తుంది, మరొక మాట నిలువున ప్రాణం తీయగలదు. అందుకే నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే నాలుగను కాపాడుకోవడం కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆరాధన. మనం మాట్లాడే ప్రతి మాట, పలికే ప్రతి అక్షరం అల్లాహ్ దగ్గర నమోదవుతుంది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు ఇలా ఉపదేశిస్తుంది: ప్రజలతో మంచిగా మాట్లాడండి. మృదువైన మాటలు కేవలం మర్యాద మాత్రమే కాదు, అవి అల్లాహ్ మెచ్చే గొప్ప లక్షణం. పౌరుషంగా మాట్లాడడం మనిషిలోని అహంకారాన్ని సూచిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాలుక ప్రాముఖ్యత గురించి చెబుతూ ఒక గొప్ప హామీ ఇచ్చారు. ఇది ఎంత గొప్ప హామీ! విశ్వాసానికి పునాది అయిన కలిమాను పఠించేది ఈ నాలుకతోనే. అదే నాలుకతో అబద్ధాలు, దూషణలు పలకడం ఎంతవరకు సమంజసం, మనిషి సత్యవంతుడో లేక అసత్యవంతుడో నిర్ధారించేది ఈనోరే. మన మాట మన సంస్కృతి. నేడు ప్రపంచంలో జరుగుతున్న కలహాలు, కోర్టు కేసులు, వ్యక్తిగత కక్షలు, వీటన్నిటికీ మూల కారణం నోటి దురుసుతనమే. ముఖ్యంగా 3 దుర్గుణాలకు దూరంగా ఉండాలని ఇస్లాం హెచ్చరిస్తుంది. 1, చాడీలు. ఇతరుల వెనుక వారి గురించి చెడుగా మాట్లాడడం, ఒక మాటలు మరొకరికి చెప్పి విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా ఇందులో భాగమే. 2, అబద్ధం. చిన్న అబద్ధమైనా సరే అది విశ్వాసాన్ని మలినం చేస్తుంది. అబద్ధం ఒకసారి పలికితే నమ్మకం శాశ్వతంగా దెబ్బతింటుంది. 3, నిందారోపణ. ఎదుటివారి మనసు గాయపడేలా కించపరచటం, ఇది హృదయాలను విరిచేస్తుంది, సంబంధాలను నాశనం చేస్తుంది. మౌనం కూడా ఒక సమాధానమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే మౌనాన్ని ఆచరిస్తారో వారి ముక్తి పొందుతారు. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం యుద్ధానికి గెలవడంతో సమానం. శరీర అవయవ

0: వాళ్ళన్నీ ప్రతిరోజు ఉదయాన్నే నాలుగును వేడుకుంటాయట. నువ్వు సరిగా ఉంటే మేమంతా క్షేమంగా ఉంటాం, నువ్వు తప్పుదారి పడితే మాదారి కూడా మారుతుంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. మీ మాట వల్ల ఎదుటివారి మేలు జరుగుతుందా లేదా అని ఆలోచించిన తర్వాతే మాట్లాడండి. ప్రేమను పంచండి, మంచి మాట కూడా ఒక సదఖ అంటే పుణ్యకార్యం. డిజిటల్ క్రమశిక్షణ పాటించండి. నేటి కాలంలో సామాజిక మాధ్యమాలలో చేసే వ్యాఖ్యలు కూడా మన వ్యక్తిత్వానికి నిలుటద్దాలు. అక్కడ కూడా నియంత్రణ అత్యంత అవసరం. నాలుక చిన్నదైనా దాని బాధ్యత చాలా పెద్దది. అది స్వర్గానికి నిచ్చెన వేయగలదు, అదే నరకానికి దారి చూపగలదు. కాబట్టి ఈరోజు నుంచే మనం ఒక సంకల్పం చేద్దాం. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక మల్లె పువ్వులా సువాసన చెల్లాలి. ముల్లులా ఎవరి హృదయాన్ని గుచ్చకూడదు. అల్లాహ్ మన నాలుకను సత్యం, మృదుత్వం, ప్రేమ, ధర్మం పలికే సాధనాలుగా మార్చుగాక. ఆమీన్.
1: సూక్తి సుధా. మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీమతి మహమ్మద్ ఆరిఫా బేగం.

భక్తిరంజనే కార్యక్రమంలో మీరింతవరకు దేవీ కీర్తనలు విన్నారు. ఇప్పుడు నాట్య కళ.

0: ప్రయాణ పండుగ.
1: వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయంలో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. రసాయనిక ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగం చేయటం వల్ల ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక ఎరువుల సంతులిత వాడకం, అలాగే సమర్థవంతమైన వినియోగం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందగలుగుతాం. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించడానికి, నేల ఆరోగ్యం పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఈ రసాయనిక ఎరువులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. సూటి ఎరువులు, సంకీర్ణ ఎరువులు, మిశ్రమ ఎరువులుగా. ముందుగా సూటి ఎరువులను మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాషియంలలో ఏదైనా ఒకే ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అంటారు. ఉదాహరణకు అమ్మోనియం నైట్రేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అదే సంకీర్ణ ఎరువులను గమనించుకున్నట్లయితే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషకాలున్న ఎరువులను సంకీర్ణ ఎరువులు అంటారు. ఉదాహరణకు మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, డైఅమ్మోనియం ఫాస్ఫేట్, డిఏపి. ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులను గాని కలిగి ఉన్న ఎరువులను మిశ్రమ ఎరువులు అంటారు. ఉదాహరణకు 20-20-20, 17-17-17 ఇలాంటి వాటిని. ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించినప్పుడు వచ్చే దిగుబడిని, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వచ్చిన దిగుబడిని భేదీ చేసుకుని తదనుగుణంగా రసాయన ఎరువులను వాడటాన్ని సమర్థ ఎరువుల వినియోగం అంటారు. ఎరువుల్ని ఎలా వాడాలి అనే అంశాన్ని మనం గమనించుకున్నట్లయితే, నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడమని సిఫారసు చేస్తూ ఉండగా, రైతులు నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం, దాంతోపాటు పోషకాల సమతుల్యత లోపించడం, చీడపీడల ఉధృతి పెరగడం, దిగుబడి తగ్గడం, నేల ఆరోగ్యం, ఉత్పాదకత క్షీణించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవసరమైన మేరకే ఎరువులను వేయటం, వేసిన ఎరువులు సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువు ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అసలు ఈ ఎరువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ నేలకు ఏ ఎరువు పనికొస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే

అయితే యూరియా, అమోనియం సల్ఫేట్, కాల్షియం అమోనియం నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకం నత్రజని. అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇసుక శాతం తక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలల్లోనూ వేసుకోవచ్చు. అమోనియం సల్ఫేట్ను క్షారగుణం ఉన్న నేలలకు, సున్నపు శాతం ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఆమ్ల భూములకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు వేసుకోకూడదు. కాల్షియం అమోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ వరిలో చిరుపుట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో పైరు అడుగులోనూ మొదటిసారి పైపాటు సమయాల్లో వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. సూపర్ఫాస్ఫేట్ను సాధారణంగా అన్ని పైర్లకు, సామాన్య స్థితి గల నేలలకు, అలాగే క్షార నేలలకు వేసుకోవచ్చు. కానీ ఆమ్లగుణంగల నేలలకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేసుకోకూడదు. ఆమ్లగుణంగల నేలలకు డైకాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి పనికివస్తాయి. అయితే ఇవి క్షారగుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. ఫలవృక్షాలు, తోటవృక్షాలు వంటి బహువార్షికాలకు వాడుకోవచ్చు. భాస్వరం పంటల్లో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కావున భాస్వరం అందించే ఎరువులను, అంటే వార్షిక పంటలకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పాల చవుడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడుకోవచ్చు. పొగాకు పైరుకు మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే పొగాకు నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేసుకోవచ్చు. నైట్రోఫాస్ఫేట్ను మెట్ట, ఆరుతడి పైర్లకు, ఎర్రనేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకు, కొద్దిపాటి ఆమ్ల గుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని వరి పైర్లకు వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. ఈ మెళకువులు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవటం వల్ల పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు సూచించాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు మాత్రం మొక్కకు వాడవలసిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమే కాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లు అవుతుంది. ఎరువుల ధరలు తరచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రైతులు గమనించుకోవాలి. ఎరువుల పోషకాల శాతం ఏ విధంగా గమనించుకోవాలో మనం చూసుకున్నట్లయితే, ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46% ఉంటుంది. అంటే 100 కిలోల యూరియాలో 46 కిలోల నత్రజని ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో 60% పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. 2 లేదా 3 పోషకాలు కలిగి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటాము. డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. అదేవిధంగా పోషకాల గణనను ప్రతి రసాయనిక ఎరువుకు సంబంధించి ఖచ్చితమైన ఎరువుల శాతాన్ని సూచిస్తూ ఎరువుల గ్రేడ్ను ప్రకటిస్తారు. ఉదాహరణకు ప్రతి 100 కిలోల 10-20-10లో 10 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అలాగే 10 కిలోల పొటాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి రసాయనిక ఎరువుల్లో పోషకాల నిష్పత్తి ఒకటే అయినా కూడా పోషకాల శాతంలో తేడాలు ఉండవచ్చు. సంతులిత, ఖచ్చితమైన పోషకాల వాడకం అనేది సుస్థిర వ్యవసాయానికి, ఆహార భద్రత సాధించడానికి అవసరమైన సాధనం. సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకొని వాటిపై నల్లటి మసిమంగు శిలీంధ్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగక్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా, అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంధ్రానికి సహజ నియంత్రణ పరిమితులు, అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకర తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు,
అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ICAR భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సరిపులాకార తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ SP R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంధ్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సరిపులాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనలో ఈ శిలీంధ్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది. ఇది అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని వేసవి కాలంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1,00,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1 గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర

0: దినా ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్ధికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ

కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం సంయుక్తరాష్ట్రసంఘస్య మహాసచివస్య విత్తీయ స్వాస్థ్యస్య విశేషాధివక్త్రా నీదర్లాండ్ దేశస్య రాజ్ఞా మ్యాగ్జిమా ఇత్యనయా సహ మిలితవాన్. సామాజిక మాధ్యమ సందేశ శ్రీమోదినా ఉక్తం యత్ భారతస్య డిజిటల్ క్రాంతిః విత్తీయ సేవానాం సారల్యం కృత్వా కథం సామాన్య జనానాం జీవనస్య సుగమతాం వర్ధయతి జనాన్ సశక్తం చ కరోతి ఇత్యస్మిన్ విషయే ద్వయోః మధ్యే చర్చా అభవత్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్వః ఆరభ్య 29 దినాంక పర్యంతం సెషల్స్ దేశస్య రాజనైతిక యాత్రాయాం భవిష్యతి. సః తత్ర సెషల్స్ దేశస్య రాష్ట్రీయ దివసస్య స్వర్ణ జయంతి ఉత్సవే అతిథిరూపేణ భాగం గ్రహీష్యతి. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా 15-2000 వర్షే సెషల్స్ దేశస్య భ్రమణం కృతమాసీత్. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకం దళం భారతీయ నౌసేనాయాః 2 నౌకాభ్యాం సహ ఉత్సవే భాగం గృహీయాత్. యాత్రా సమయే ప్రధానమంత్రి సెషల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పెట్రిక్ హర్మిని ఇత్యనేన సహ వార్తలాపం కరిష్యతి. ద్విపక్షీయ సహకార్యస్య సంపూర్ణ సమీక్షాం కరిష్యతి. అథ చ పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతి. ప్రధానమంత్రి సెషల్స్ దేశస్య రాష్ట్రీయ సభాయాః సంబోధనం చ కరిష్యతి. ప్రవాసీ భారతీయై సహాపి సంవాదం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య నవదిల్ల్యాం నార్కో సమన్వయ కేంద్రే దశమ శీర్షస్తరీయ సంగోష్ఠ్యాః అధ్యక్షతాం కరిష్యతి. మాదక ద్రవ్య నియంత్రణ అభికరణ ద్వారా ఆయోజితే అస్మిన్ సత్రే కేంద్రీయ మంత్రాలయానాం రాజ్య సర్వకారాణాం మాదక ద్రవ్య విధి ప్రవర్తన సంస్థానాం చ ప్రతినిధయః ఏకత్రితాః భవిష్యంతి. యేన దేశే సర్వత్ర మాదక ద్రవ్య వ్యాపారస్య మాదకద్రవ్యస్య దురుపయోగస్య చ నివారణార్థం ప్రయత్నానాం సమీక్షాయాః సుదృఢీకరణం చ భవిష్యతి. అస్మిన్ అవసరే శ్రీ షాహః మాదకద్రవ్య నియంత్రణ విషయం అగ్రిమ కార్యయోజన ప్రతివేదనం చ విమోచయిష్యతి. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః అవదత్ యత్ భారత యూకే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః వైశ్విక అర్థవ్యవస్థాయాః సమర్థనాయ బలగుణకస్య కార్యం కరిష్యతి. హ్యః లండన్ నగరే భారత వైశ్విక మంచస్య యూకే భారత సప్తాహం సంబోధయన్ శ్రీ గోయలః అవదత్ యత్ యునైటెడ్ కింగ్డమ్స్ దేశేన సహ కృత ముక్త వ్యాపార సంధిః అద్యావధి భారతస్య సర్వాధిక వ్యాపక సంధిః వర్తతే. అస్మిన్ మాసే 21 దినాంకే ఆయోజితాయాః నీట్ యూజీ పునః పరీక్షాయాః అస్థాయి ఉత్తరకుంజీనాం దర్శనార్థం ప్రశ్నాన్ ఆహ్వానం కర్తుం చ రాష్ట్రీయ పరీక్షణ సంస్థాయాః గవాక్షం ఉద్ఘాటితం వర్తతే. NTA ఇత్యనేన ఘోషితం యత్ ఉత్తరకుంజికా www.neet.nta.in ఇత్యత్ర ఉపలభ్యతే. ఛాత్రాః అస్య మాసస్య 28 దినాంక పర్యంతం ప్రతి ప్రశ్నం 200 శుల్కం దత్వా ప్రశ్నాన్ ఆహ్వానం కర్తుం శక్నువంతి. యది ఆహ్వానం స్వీకృతం భవతి తర్హి ఏతత్ శుల్కం పూర్ణతయా ప్రతిదేయం వర్తతే. సర్వకారేణ ఔద్యోగిక వ్యాపారిక ద్రవ అనిల ఇంధనస్య ఆపూర్తి విషయే సర్వాణి క్షేత్రీయ ప్రతిబంధనాని దూరీకృత్య పశ్చిమ ఏషియా సంకటాత్ పూర్వం ప్రచలిత స్తరం యావత్ ఆపూర్తిం పునః స్థాపితం వర్తతే. వెనెజువలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతిః జార్జ్ రోడ్రిగెజ్ ఘోషితవాన్ యత్ ద్వయోః శక్తిశాలి భూకంపయోః మధ్యే మృతానాం సంఖ్యా 88+100 అభవత్. సహస్రశః జనాః ఘాతితాః 200+ జనాః అద్యాపి భూకంపగ్రస్తే ప్రదేశే ఏవ పరిలగ్నాః సంతి. ఇతి వార్తాః.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం 12 ఏళ్ల మోదీ సుపరిపాలన అంశంపై ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారి ప్రసంగం వినవచ్చు. ఆ తర్వాత మొహరం ప్రాశస్త్యం ఈ అంశం గురించి శ్రీమతి షరీఫా గారి ప్రసంగం వింటారు. ఇక చివరిగా గాంధీ మార్గం, ఇవి కార్యక్రమాలు ఉంటాయి ఉదయరేఖలలో. ఇక 8:35 చిత్రగీతాలు, ఉదయం 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, ఉదయం 10:00 రావోయే అతిథి కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి కె ఫకీరప్ప ఐపీఎస్, పరిచయకర్త ఎన్ మణి. ఇక 10:30 మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్ చేపడుతున్న కార్యక్రమాలు, ఈ అంశం గురించి శ్రీ కె నాగేష్ బాబు ఎస్పీ ఈగల్ టీమ్ గారితో పరిచయం వింటారు. 10:45 మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా అనే అంశంపై శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వినవచ్చు. ఇక 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ జే బాలర్కా గారి భక్తి గీతాలు వింటారు. ఇక 1:30 వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం, ఆపై లలిత గీతం వింటారు. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు, ఆపై చిట్కాలు. ఇక లలిత సంగీతంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక 2:30 చిత్రగీతాలు, 3:00 ప్రాయోజిత కార్యక్రమం, ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇక 3:30 టీన్ టైం, 4:00 యువలయ, సాయంత్రం 5:00 చిత్రగీతాలు వినవచ్చు. 6:30 పల్లెసీమలు శీర్షికన రంగస్థలి వింటారు. రంగస్థలిలో శ్రీకృష్ణ తులాభారం నాటకం వినవచ్చు. పాత్ర శ్రీకృష్ణ, నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ మామిళ్ళపల్లి నిరంజన్ రావు గారు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 చిత్రగీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో 2 నిమిషాలు వింటారు. 7:32 చిత్రగీతాలు, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, రాత్రి 8:00 విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారు ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 ఆదికవి వాల్మీకి చరితం శ్రీ మడమల రాంబాబు గారి హరికథా గానం వింటారు. ఇక రాత్రి 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డమ్తో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.

0: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
1: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కరకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనుజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహర్రం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈరోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలీ వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి, అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఉదయ రేఖలు.

0: ఈనాటి ఉదయ రేఖలు కార్యక్రమంలో ముందుగా
1: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
2: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 53వ శ్లోకం.

అహంకారం, దేహేంద్రియాదులయందు నేననే బుద్ధిని, బలం, రాగద్వేషాల మీది మొండి పట్టును, దర్పం, జ్ఞానసిద్ధి వల్ల కలిగే గర్వాన్ని, కామం, కోరికను, క్రోధం, కోపాన్ని, పరిగ్రహం, వస్తు సేకరణను, విముచ్య, వీటన్నిటినీ వదిలివేసి నిర్మమః, ప్రాణధారణకు కావలసిన పదార్థాల మీద కూడా మమకారం లేనివాడై, శాంతః, ఉద్రేకాలు లేనివాడై, బ్రహ్మభూయాయ, పరబ్రహ్మయే ఉండడానికి అనగా బ్రహ్మత్వ ప్రాప్తికి కల్పతే సమర్థుడవుతున్నాడు.

అర్జున, అటువంటి సాధకుడు ఇహలోక విషయాల మీద పరలోక విషయాల మీద కూడా ఎల్లవేళలా అనాసక్తుడై ఉంటాడు, విరాగియే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. నేను విరాగినని, జ్ఞానినని ఇలాంటి గర్వాలను కూడా

ఇతరులకు కూడా రానివడు. రాగద్వేషాదులకు లోబడి మొండి పట్టుదలకు పోడు. ఆత్మానందం అందిందనే సంతోషంలో ఒళ్ళు మరిచిపోయి దర్పం చూపించడు. తను కోరుకోకపోయినా దేహధారణ నిమిత్తంగానో ధర్మానుష్ఠాన నిమిత్తంగానో తన దగ్గరకు చేరే వస్తువులను సేకరించాలని కోరుకోడు. తన దగ్గరకు చేరిన వాటి విషయంలో కూడా కామక్రోధాలు పెట్టుకోడు. తన శరీరంతో సహా ఏ వస్తువు మీద మమకారం లేకపోవడం వల్ల అతడిని హర్ష శోకాదిజన్యమైన ఉద్రేకాలు ఏవీ అంటుకోవు. అతడు నిత్యమూ ప్రశాంతంగా ఉంటాడు. ఇదే ఆత్మజ్ఞాన నిష్ఠకు పరాకాష్ఠ. దీనిని అందుకున్న ఉత్తమ సాధకుడు తాను జీవించి ఉండగానే బ్రహ్మత్వాన్ని అందుకోగలుగుతాడు. కర్మఫలత్యాగ సిద్ధుడికి ఇవి సహజంగా సంక్రమించే లక్షణాలు. ఈ శ్లోకాలలో చెప్పిన లక్షణాలన్నీ కూడా యథార్థ సన్యాసికే పూర్తిగా అన్వయిస్తాయని మనం సులభంగానే గుర్తించవచ్చు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత 12 ఏళ్ల మోదీ సుపరిపాలన ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు.
1: రెండు వేల 2014 ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధికార సుసంపన్న సురక్షిత భారతదేశం కోసం ఆయన కృషి చేశారని చెప్పవచ్చు. అలాగే ఆయన ప్రజల్లో విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది, గతంలో దేశం ఏ విధంగా ఉండేది, ఈ 12 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది అనేది కూడా ఈ రోజున ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. గతంలో ప్రపంచంలో వెనకబడిన దేశాల సరసన భారతదేశం ఉండేది. ఈ రోజున 12 సంవత్సరాల్లోనే ఇది ఆర్థికంగా ప్రోగ్రెస్ సాధించిన 5 సంపన్న దేశాల సరసన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో చూస్తే 4వ ఆర్థిక దేశంగా భారతదేశం ఎదిగిందని చెప్పవచ్చు. అలాగే ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యల విషయంలో కూడా తనకు అనుకూలంగా తీసుకొని దాన్ని భారతదేశాన్ని పురోగతి సాధించడంలో నరేంద్ర మోడీ గారు కృషి చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే మరి ఆ రోజున భారతదేశంలో ఆత్మనిర్భర భారత్ అనే నినాదం తీసుకొని ఈ దేశంలో ప్రజలందరికీ కూడా అండగా నిలబడి భారతదేశ పురోగతి సాధించడానికి, మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడానికి ఆయన చేసిన కృషి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే ఈ రోజున యూరప్ దేశాల్లో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మరి అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో కూడా భారతదేశం తన నైజంగా ఆర్థికంగా బలోపేతం అయ్యే దిశగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని, భారతదేశాన్ని నడిపిస్తున్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. 2047 మన ఆర్థికంగా పురోగతి సాధించడానికి, ప్రపంచంలోనే 1 దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. వలసవాద మనస్తత్వం నుంచి ఈ రోజున విముక్తి పొంది ప్రజలు సాధికారిక సాధించిన దేశంగా, ఆర్థికంగా పుంజుకునే దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా ప్రజల యొక్క మనస్తత్వాలు కూడా మరి మార్పు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు పరిపాలన మరి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ 12 సంవత్సరాల కాలంలోనే మరి ఆయన తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు

చూస్తుంటే 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి వచ్చిందని చెప్పవచ్చు. మరి దాని ద్వారా మరి బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ ఉన్న ప్రజలు ఈ రోజున అప్గ్రేడ్ అవ్వటం ఆ దేశం ఆర్థికంగా పుంజుకోవడానికి దోహదమని చెప్పవచ్చు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆవాస యోజన పేరుతో 4 కోట్ల పైగా పక్కా గృహాలు చేయటం, అలాగే ఆయుష్మాన్ భారత్ పేరుతో 60 కోట్ల మంది పైగా లబ్ధిదారులు రావటం, 3 కోట్ల మంది పైగా మహిళలకి సాధికారిక సాధించడానికి కృషి చేయటం, అలాగే ముద్రా లోను చించిన లోను ఆర్థికంగా పుంజుకోవడానికి దాదాపు 57 కోట్ల పైగా మరి దేశంలో 2 సంవత్సరాల్లో స్వయం ఉపాధి పథకాలకి ప్రోత్సాహం చేయటం, అలాగే 12 కోట్ల పైగా స్వచ్ఛ భారత్ పేరుతో ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా చిన్న విషయం అనొచ్చు. ఆ రోజున 20 కోట్ల మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం మరి భారతదేశ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే 79 లక్షల కోట్ల రికార్డు స్థాయి భారతదేశం నుంచి ఎగుమతులు కూడా జరిగినాయి. రైళ్ల విషయంలో కానీ హైవేస్ విషయంలో కానీ డెవలప్ చేసిన దాన్ని ఈ రోజున ప్రపంచ స్థాయిలో భారతదేశం మరి ముందు ఉండుగా సాగడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. అలాగే జనధన్ పేరుతో మరి అకౌంట్లు ఓపెన్ చేశారు డ్వాకర్ గ్రూపులు కానీ మహిళలు ముందుకు వచ్చి చేయటం వలన ఢిల్లీ నుంచి వచ్చిన ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లకు వచ్చే విధంగా కూడా దోహదపడిందని చెప్పుకోవచ్చు. అలాగే యూపీఐ చెల్లింపుల ద్వారా దాదాపు 12,000 కోట్ల రెట్లు పెరిగిందని చెప్పుకూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దేశంలో మరి సగటు మనిషి సగటు కుటుంబం ఆర్థికంగా పుంజుకోవాలా, పుంజుకుంటే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పుంజుకుంటాయి, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అవుతుంది. దేశంలో ఇంటర్నల్గా డెవలప్ చేసుకురావడంతో పాటు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క మరి ప్రతిష్ట ఇనుమదింప చేసే విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పవచ్చు. భారతదేశం అంతర్గతంగా ఇంతకుముందు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాం మనం. అలాగే ఈ రోజున 81 కోట్ల మంది పేద ప్రజలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో మరి ఈ రోజున ఉచితంగా రేషన్ దేశవ్యాప్తంగా ఇస్తున్నారని చెప్పవచ్చు. అలాగే జల జీవన్ మిషన్ ద్వారా దాదాపు దేశంలో అన్ని కుటుంబాలకి 16 కోట్ల మంది పైగా మంచినీటి సౌకర్యం కల్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అలాగే కట్టెల పొయ్యితో బాధపడుతున్న మహిళలకి మరి 11 కోట్ల మంది పైగా ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చి ఈ రోజున మరి ఆరోగ్య సమస్యల విషయంలో మహిళల్ని కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారని చెప్పవచ్చు. అలాగే 4.3 లక్షల కోట్ల పైన పిఎం కిసాన్ రైతులకి సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చి అలాగే యూరియా సబ్సిడీ మరి వీటన్నిటి కూడా వచ్చి మరి పంట పెరిగే విధంగా మరి రైతులు ఇంట్రెస్ట్ చూపించి దాన్ని పండించే విధంగా దాన్ని కృషి చేయడని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు కృషి చేశారని చెప్పవచ్చు. దాదాపు 71% ఆహార ఉత్పత్తులు పైగా ఈ రోజున భారతదేశంలో పెరిగినాయని చెప్పవచ్చు. అలాగే మౌలిక వసతులు కల్పించే విషయంలో ఈ రోజున భారతదేశం మొత్తం మీద కరెంటు లేని గ్రామం అనేది లేకుండా చేసిన ఇది నరేంద్ర మోడీ గారిది అని చెప్పవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి ఎంకరేజ్ చేసి మరి పెట్రోల్ డీజిల్ సమస్యలు మరి పర్యావరణ సమస్య తీరే విధంగా దానికి కృషి చేస్తారని చెప్పి మనం చెప్పవచ్చు. మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి పెంపొందే విధంగా ఆయన చేశారని చెప్పవచ్చు. అలాగే ఇండస్ట్రీస్ జోన్లు ఏర్పాటు చేయటం, అన్ని రాష్ట్రాలకు కూడా విదేశీ పెట్టుబడులు వచ్చే విధంగా మరి కృషి చేయటం అని చెప్పి ఆయన చెప్పవచ్చు. అలాగే హైవే కనెక్టివిటీ, అన్ని హైవేస్ ఈరోజు దాదాపు 86,000 కిలోమీటర్ల పైగా హైవే కనెక్టివిటీ, వాజ్పేయి గారి టైంలో స్టార్ట్ అయిన యొక్క హైవే కనెక్టివిటీ ఈరోజు మరింత స్పీడ్గా 4-వే లైన్, 6-వే లైన్ మరి అయ్యటం, గ్రామీణ సడక యోజన పేరుతో ప్రతి గ్రామానికి అనుసంధానం, అలాగే ఎయిర్పోర్టు సీపోర్టు రెండు డెవలప్ చేసుకుంటూ రావటం, మరి ఈ రెండు హైవేకి కనెక్టివిటీ చేయటం వలన లాజిస్టిక్ డెవలప్ చేస్తూ రావటం, దానివల్ల రవాణా సౌకర్యం కల్పించడం, రవాణా ఖర్చులు కూడా తగ్గి దేశంలోని అన్ని ఏ ప్రాంతానికైనా రైతులు లేకపోతే వినియోగదారులు మనం పంపించి తక్కువ ధరకే ఆ యొక్క వస్తువులు వినియోగదారులకు అందించే విధంగా, మరి అలాగే 32 కోట్ల మందికి మహిళల యొక్క జనధన్ పథకం పేరుతో వాళ్ళకి వివిధ చిన్న చిన్న లోన్లు ఇవ్వటం, అలాగే 73 లక్షల మంది పైగా వీధి వ్యాపారులకి మరి దాన్ని ఇవ్వటం, అలాగే 105 కోట్లు ఖర్చు పెట్టి జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల తక్కువ రేటుకి వాళ్ళకి మందులు సౌకర్యం కల్పించే విధంగా చేయటం వల్ల ఆరోగ్యం కాపాడటం, అలాగే మౌలిక వసతులు కల్పించడం, హైవే కనెక్టివిటీ చేయటం, అలాగే ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయటం, ఈ యొక్క ఇంటర్నల్ పరంగా కూడా దీన్ని డెవలప్ చేసుకురావడంతో పాటు మరి విదేశాల్లో దాదాపు 39 విదేశీ రాయబారి కార్యాలయాలు మిగతా ప్రపంచ దేశాలతో సత్సంగా

0: సంబంధాలు తీసుకురావటం, ప్రపంచవ్యాప్తంగా ఆయన పర్యటన చేయటం, ప్రతి దానికి భారతదేశం అనుకూలంగా మరి ఈ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటున్నారంటే అది భారతదేశం యొక్క ఘనత. ఈ యొక్క 140 కోట్ల మందికి ఆయన ప్రతినిధిగా ఉండి అమెరికా అధ్యక్షుడు కూడా పొగిడాడంటే మంచి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పారంటే ఆ ఘనత నరేంద్ర మోడీ గారని చెప్పవచ్చు. అలాగే ఈ 12 సంవత్సరాల కాలంలో మరి అనేక సమస్యల్ని పరిష్కరించడం, జమ్మూ కాశ్మీర్ సమస్య 370 ఆర్టికల్ మరి దాన్ని ఏ విధంగా పరిష్కరించారో మనం చూస్తున్నాం. అలాగే మరి కరోనా సమయంలో దాదాపు 30 కోట్ల మరి టీకాలు వేయించి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి, సౌత్ ఆఫ్రికా లాంటి పేద దేశాలకు కూడా మనం పంపించి ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలకి భారతదేశం అండగా ఉందని చెప్పటం, మరి ఆత్మనిర్భర భారత్ ఈ రోజున వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డిక్లేర్ చేసింది, మరి రక్షణ రంగంలో డెవలప్ తీసుకురావటం, ఈ రోజున బ్రహ్మాస్ లాంటి క్షిపణులను ఇతర దేశాలు కొంటున్నాయంటే ఇదివరకు మనం భారతదేశానికి మనం డిఫెన్స్ రంగంలో అన్నీ కొనేవాళ్ళం. ఈ రోజున మరి మన యొక్క డిఫెన్స్లో తయారైన అస్త్రాలు ఇతర దేశాలు కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేసుకురావటం, మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ప్రపంచ దేశాలని కూడా ఇక్కడికొచ్చి పెట్టుబడి పెట్టే విధంగా, ఇక్కడికొచ్చి సంస్థలను ఏర్పాటు చేసే విధంగా నరేంద్ర మోడీ గారు మరి ఏర్పాటు చేయటం, భారతదేశం ఆర్థికంగా పుంజుకోవడానికి నరేంద్ర మోడీ గారు చేసిన కృషి మరవరానిది. నరేంద్ర మోడీ గారు ఇంకో 12 సంవత్సరాలు కనుక ఉంటే డెఫినెట్గా భారతదేశం ప్రపంచంలోనే 1 దేశంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి సందేహం లేదు.
1: మీరింతవరకు 12 ఏళ్ల మోదీ సుపరిపాలన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తరువాత మొహరం ప్రాశస్త్యం ఈ అంశం గురించి శ్రీమతి షరీఫా గారి ప్రసంగం వింటారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా నగరానికి వలస వెళ్లిన సందర్భాన్ని హిజ్రీ అంటారు. ఆనాటి నుంచి నూతన శకం ఆరంభమైంది. హిజ్రీ మొదటి నెలతో ప్రారంభమయ్యే మాసమే ముహర్రం. మన తెలుగునాట ఉగాది జనవరి 1వ తేదీని నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నట్లుగా ముస్లిం సమాజానికి ప్రారంభపు నెల ముహర్రం. ముహర్రం నెలను పవిత్ర నెలగా, అల్లాహ్ నెలగా పరిగణిస్తారు. ముహర్రం నెల 10వ తేదీని ఆషురా అంటారు. అష్ర అంటే 10 అని అర్థం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఆషురా ఉపవాసం పాటించటం వల్ల గత ఏడాది చేసిన పాపాలన్నీ తుడిచివేయబడతాయి. కానీ ఈ నెలను సంతాప నెలగా భావిస్తూ వివాహం లాంటి శుభకార్యాలను వాయిదా వేయటం శోచనీయం. కాలగమనంలో ఎన్నో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఉపద్రవాల నుండి, ఆపదల నుండి విముక్తి లభించిన మాసంగా, శుభాల సరోవరంగా ఈ ముహర్రం నెల ప్రాముఖ్యత చెందింది. దైవ ప్రవక్తలకు యౌమే ఆషూరాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ ఆషూరా రోజునే ఆది మానవులైన ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం సృష్టించబడ్డారు. అదే రోజున ఆయన స్వర్గంలో ప్రవేశించారు. అదే రోజున ఆయన పశ్చాత్తాపం స్వీకరించబడింది. ఆషూరా రోజునే హజ్రత్ నూహ్ ప్రవక్త పడవ జూదీ పర్వతంపై ఆగింది. ఆషురా రోజునే హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిగుండంలో పడవేసిన రోజు, మరియు ఆ అగ్నిగుండం నుండి సురక్షితంగా రక్షించబడిన రోజు కూడా. ఫిరౌన్ తన సైన్యంతో సహా సముద్రంలో జలసమాధి అయిన రోజు, హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలాంకు వ్యాధి నుండి స్వస్థత చేకూరిన రోజు, హజ్రత్ యాకూబ్ అలైహిస్సలాంకు చూపు ప్రసాదించబడిన రోజు, హజ్రత్ యూసుఫ్ అలైహిస్సలాం బావి నుంచి, యూనుస్ అలైహిస్సలాం చేప కడుపు నుండి సురక్షితంగా బయటకు వచ్చిన రోజు, హజ్రత్ ఈసా అలైహిస్సలాం జననం, ఆకాశాల వైపు ప్రయాణం ఈరోజే జరిగాయి. ఇది యౌమే అషూరా చారిత్రక నేపథ్యం. ముహర్రం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు హసన్, హుస్సేన్ రజియల్లా అన్హులు.
2: చిట్ట చివరి దైవ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీజ రాజ్య సంస్థాపన అంటే ఖిలాఫత్ బీజాన్ని నాటారు. పాలకులు దైవానికి భయపడాలని, సచ్చీలత, జవాబుదారీతనం, వాగ్దాన పాలన ప్రతి రాజ్య పాలకునికి ఉండాలి అనేది ఇస్లామీయ చట్టంలోని మౌలిక సూత్రం. మౌలిక సూత్రాలలో మొదటిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజల అభీష్టం అభిమతం మేరకు ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా రానంత వరకు ఎవరూ అధికారం కోసం ప్రయత్నించరాదు. రెండవ ముఖ్య సూత్రం పరిపాలన సలహా సంప్రదింపుల ప్రకారమే సాగాలి. మూడవ ముఖ్య సూత్రం ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేసే అధికారం ఉండాలి. ఇటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడే పాలకుల తప్పులను ప్రజలు నిర్భయంగా నిర్భీతిగా నిలదీయగలుగుతారు. నాలుగవది పాలకులు తమ పరిపాలన గురించి అటు దైవానికి ఇటు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ఐదవ అంశం ప్రభుత్వ ధనాగారం అంటే బైతుల్ మాల్ దేవుని సొత్తు. ప్రభుత్వ ధనాగారం నుండి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు పాలకుడే జవాబుదారుడు. ఈ ధనాగారం నుండి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క చూపమనే అధికారం హక్కు ప్రజలకు ఉంది. ఆరవ అంశం సాధారణ పౌరుడు మొదలుకొని ప్రభుత్వాది నేత వరకు ఒకే విధమైన చట్టం ఒకే విధంగా అమలు జరగాలి. సంపూర్ణ సమానత్వం లభించాలనేది ఇస్లామీయ శాసనంలోని ప్రధాన లక్ష్యం. ఏడవ సూత్రం దేశం వంశం వర్ణం భాష జాతి తెగ కుటుంబాల ప్రాతిపదికన ఎవరికి ఎవరిపై ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం జరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ మౌలిక సూత్రాల ఆధారంగా అబూబకర్ సిద్దీక్ రజియల్లాన్హు, ఉమర్ రజియల్లాన్హు, హజ్రత్ ఉమర్ ఉస్మాన్ రజియల్లాన్హు, ఆ తర్వాత అలీ రజియల్లాన్హు ప్రజా ప్రతినిధులుగా అంటే ఖలీఫాలుగా పరిపాలన సాగించారు. ఆ నలుగురు ఖలీఫాలు ఖుల్ఫాయే రాషిదీన్ అంటే సన్మార్గగాములైన ఖలీఫాలుగా ఇస్లామీయ చట్టాలకు అనుగుణంగా పాలించి ప్రజాస్వామ్యపు విలువలతో స్వర్ణ యుగాన్ని తలపింపచేశారు. ఆఖరి ఖలీఫా అలీ రజియల్లా అన్హు తరువాత పాలకునిగా హజ్రత్ హసన్ రజియల్లా అన్హు ఎన్నుకున్నారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా హసన్ రజియల్లా అన్హు స్వచ్ఛందంగా తన అధికారాన్ని వదులుకున్నారు. ఆ తరువాత యజీద్ తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని గద్దెనెక్కాడు. ప్రజలు ధన ప్రాణ భయంతో గత్యంతరం లేని స్థితిలో యజీద్ రాజరికాన్ని అంగీకరించారు. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలింది. ఈ విషయం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. యజీద్ బలవంతపు రాజరికానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. ఈ ఉద్యమానికి ఇమాం హుస్సేన్ రజియల్లా అన్హు నాయకత్వం వహించారు. ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు సంప్రదింపులే పరిష్కార మార్గాలు. కావున యజీద్తో చర్చల కోసమని ఇమాం హుస్సేన్ రజియల్లా అన్హు తన అనుచరులు కుటుంబీకులతో కలిసి రాజధాని కూఫాకు బయలుదేరారు. యజీద్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న హుస్సేన్ రజియల్లా అన్హుకు మేము మీకు సంపూర్ణ సహకారాన్ని అందించి మా నాయకునిగా ఎన్నుకుంటాము, కావున మా ఆహ్వానాన్ని మన్నించి మా వద్దకు విచ్చేయండి అని రాసిన కూఫావారి ఉత్తరాల ఒత్తిడికి లోనై యజీద్ను కలవడానికి ఒంటెపై ఎక్కి బయలుదేరారు. సిద్ధమైన హుస్సేన్ రజియల్లా అన్హుతో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాన్హు, నీ తండ్రిని నీ సోదరుణ్ణి దగా చేసిన వారు నిన్ను కూడా దగా చేస్తారు, కాబట్టి నీవు నా మాట విని ఇక్కడే ఉండమని ఎంతగా బలవంతం చేసినా వెనక్కు మరలలేదు హుస్సేన్ రజియల్లా అన్హు. కానీ మార్గమధ్యలోనే కర్బలా అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది. మండు టెండలో కాలుతున్న ఇసుక తిన్నెలను కర్బలా అంటారు. భయంకర వడగాల్పుల్లో ఒక్కొక్క నీటి బిందువు కోసం తపించిపోతూ ఇమాం బృందం యజీద్ దౌర్జన్యాలను ఎదుర్కొంది. తమను యజీద్ దగ్గరకు తీసుకెళ్లండని ఎంతగా నచ్చచెప్పినా అతని మాటలను ఖాతరు చెయ్యలేదు. గవర్నర్ అబ్దుల్లా

0: బిన్ యజీద్ సమరానికి సిద్ధంగా ఉన్నాడు. హుస్సేన్ రజియల్లాన్హు వారు ఆ సైన్యం వైపు చూస్తే అంతా కూఫావారే ఉన్నారు. హుస్సేన్ రజియల్లాన్హు, మీరంతా ఎందుకొచ్చారు అని అడగ్గా, మీతో యుద్ధానికి అని సమాధానం చెప్పారు. కూఫా వాళ్ళు పంపిన ఉత్తరాలను ఒక్కొక్కటి తీసి చదివి, మీరే కదా నన్ను రమ్మని ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చారా అని ప్రశ్నిస్తున్న ఇమామ్తో గవర్నర్ యజీద్ను రాజుగా గుర్తించాలి లేదంటే సమరమే అని కయ్యానికి కాలు దువ్వారు. ఎంతగానో నచ్చ చెప్పి విఫలమైన ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు అన్యాయానికి దౌర్జన్యానికి తలవంచక ప్రజాస్వామ్య పరిరక్షణకై గత్యంతరం లేక యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధ సంకల్పంతో రాలేదు కాబట్టి వీరి వద్ద సరైన ఆయుధాలు కానీ ఏర్పాట్లు కానీ లేవు. ఇరు వర్గాల భీకర పోరాటంలో ఇమాం పరివారం శక్తి వంచన లేకుండా పోరాడుతూ ఒక్కరొక్కరే నేలకొరిగారు. కర్బలా మొత్తం రక్తపు టేరులతో ఎర్రబడింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్మ సంస్థాపని ధ్యేయంగా పోరాడుతూ చివరకు ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు ఒక్కరే మిగిలారు. అది ముహరం నెల 10వ తేదీ శుక్రవారం. అటువైపు శత్రు సైన్యం వందలాది మంది, ఇటువైపు ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు ఒక్కరే ఒక్కరు. ఆయన ఒక్కరే అనన్య ధైర్య సాహసాలతో శత్రు సైనికులను నేలకూల్చుతున్నారు. మధ్యాహ్నపు నమాజు అంటే జుహర్ సమయం కూడా మించిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవ ప్రార్థన నమాజును విస్మరించని ఆ మహనీయుడు శుక్రవారం జుహర్ నమాజుకై కొన్ని నిమిషాల వ్యవధినివ్వమని యజీద్ సైన్యాధిపతిని అభ్యర్థించారు. యుద్ధ నీతిలో భాగంగా ప్రార్థనకు అవకాశం ఇచ్చిన ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు సజ్దా నుండి లేస్తే తమ ఉనికికే ప్రమాదమని భావించి ఆ మహనీయుణ్ణి సజ్దా స్థితిలోనే హతమార్చారు. ప్రార్థనలో ఉన్న మనిషిపై దొంగదెబ్బ తీసి యుద్ధ నీతికి తిరోధకాలిచ్చి సంహరించారు. ఆ చంపిన ఆనందంలో మృత వీరుల తలలను దేహం నుండి వేరు చేసి వెళ్లేలకు బరిసెలకు గుచ్చి గంతులేశారు. ఇదే సంక్షిప్తంగా జరిగిన కర్బలా దుర్ఘటన ఇస్లామీయ రాజకీయ వ్యవస్థకు ఆత్మలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై ప్రాణత్యాగం చేసిన ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు మన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడు కావటం విశేషం. ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారో ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించటం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. సత్యం, ధర్మం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సంభవించిన అనివార్య పరిణామం. ఇమాం హుస్సేన్ రజియల్లాన్హు త్యాగానికి గుర్తుగా మనం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ స్ఫూర్తిని పొందాలి అనేదే ముహర్రం సందేశం. కానీ నేటి ముస్లిం సమాజంలో ముహర్రం పేరిట పీర్లను ఊరేగించటం, తాజియా అనే పేరుతో రక్తం చిందించటం, నిప్పులపై నడవటం, ఇలా అనేక ఆచార వ్యవహారాలను పాటించటం చూస్తున్నాం. వీటికి చిట్ట చివరి ఆకాశ గ్రంథమైన దివ్య ఖురాన్లో గాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులైన హదీసు గ్రంథాలలో గాని ఎటువంటి ఆధారాలు లేకపోవటం గమనార్హం.
1: మీరింతవరకు మొహరం ప్రాశస్త్యం ఈ అంశం గురించి శ్రీమతి షరీఫా గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చివరగా గాంధీ మార్గం.
2: ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ తన రచనల్లో స్త్రీల గురించి ఇలా రాసుకున్నారు. హిందూదేశపు స్త్రీలు అజ్ఞానాంధకారంలో మునిగి మగ్గిపోతూ సత్యాగ్రహ విధానాల వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం బయటపడుతున్నారు. మరే విధానాన్ని వారు అవలంబించినా ఇంత త్వరగా బయటపడగలిగేవారు కారని నా అభిప్రాయం. స్త్రీల సేవా కార్యక్రమానికి నిర్మాణ కార్యక్రమాల్లో స్థానం కల్పించాను. స్త్రీలకు పురుషులతో సమానంగా అదే స్థాయిలో అధికారం, ఆదరం లభించాలి. ఆ స్థాయిలో స్త్రీలు స్వరాజ్య సమరంలో పాల్గొనాలి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అధికారం పురుషులకు ఎంత ఉంటుందో స్త్రీలకు కూడా అంతే ఉంటుంది. అయితే అహింసా విధానంలో లభించే అధికారాలు కర్తవ్య నిర్వహణ వల్ల, ధార్మిక సేవా కార్యక్రమాల నిర్వహణ వల్ల మాత్రమే లభిస్తాయి. అందువల్ల సాంఘిక ఆచారాలను, విధానాలను స్త్రీలు పురుషులు కలిసి సంతోషంతో ఇరువురి ఇష్టప్రకారం నిర్ణయించుకోవాలి. వాటిని అమలు చేయటానికి బయట శక్తుల ప్రమేయం ఉండకూడదు. గ్రామాలలో స్త్రీలు పురుషులతో పోటీపడి పనిచేస్తారు. కొన్ని విషయాల్లో పురుషుల కంటే ముందంజ వేసి పనిచేస్తారు స్త్రీలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోల్మైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకోమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీలు. 1 నుండి 10వ తరగతి చదివేవారు 31-8-2026 లోపు, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31-10-2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application-form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be a major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య. నషాముక్త భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో S2 Life, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత

0: వ్యక్త భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ముందుగా వినబోతున్న పాట పూజా చిత్రం కోసం వాణి జయరామ్ ఆలపించిన దాశరథ గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల ఇంకా పి సుశీల ఆలపించిన పింగళి గీతం వినబోతున్నారు.

0: इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: తర్వాత వినబోతున్న పాట మాయా బజార్ చిత్రం కోసం ఘంటసాల ఇంకా పీలీల ఆలపించిన పింగళి గీతం.

0: పరవశము
1: ఎందుకు నీకి కలవరము.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మేఘ సందేశం. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దేవుల పలి గీతాన్ని వినబోతున్నారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారిచే వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో

0: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారిచే వయలిన్ వాద్యం విన్నారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 నమస్తే అమరావతి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: నేను నగేష్ బాబు, ఎస్పీఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కల. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
1: ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఏఎం రత్నం, ఇంకా శివగణేష్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వినబోతున్న పాట ప్రేమతో చిత్రం కోసం శ్రీకుమార్ ఇంకా చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 రాబోయే అతిథి కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి కె ఫకీరప్ప ఐపీఎస్, పరిచయకర్త ఎన్ మణి.
1: మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం.

0: ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియచేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్.
1: నమస్తే.
0: వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: సార్, చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాపులు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫార్మ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో, తర్వాత కొన్ని ప్రెజర్స్తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని, సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలు పెట్టిన వాళ్ళు తదుపరి రోజులు రోజుకి ఇలాగా మానేసలాయి, ఫైనల్గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసి కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
0: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
1: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండదు. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్ 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం, ఇది గాంజాయి. రెండోది ఏమంటే దీన్నే గాంజాయిని హసిస్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హసిస్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజేసిన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ అ సింథటిక్ డ్రగ్స్.

0: సో ఒక్కవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత ఈ బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాం. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగలపూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలు, కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్ గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులు పట్టుబడిన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులు అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్స్ అపెండర్స్. రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము. ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు. సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలో పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో, కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లు వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో, సో అన్ని రూట్స్ ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారో, విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్ లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్ తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగ ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళెవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి, విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారండి?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ. అంటే అప్ టు 2 కేజీ వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 కేజీ అండ్ అబోవ్, 20 కేజీ అండ్ అబోవ్ని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అటు చాలా కఠినమైన శిక్షలు పడతాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీద కూడా చర్యలు ఉంటాయి. గాంజా కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్, అందరి మీద కూడా దీంట్లో కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్డీపీఎస్ చట్టం కింద అవకాశం ఉంటుంది.
1: ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకి ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు?
0: కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయినారో దాన్ని స్టడీ చేసి డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళ స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరి

0: పోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్ లో కేజీహెచ్ హాస్పిటల్స్ ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి పిఎం పాళ్యంలో నడుస్తుంది, సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్ తర్వాత వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే, ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిస లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి, తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు?
0: ఖచ్చితంగా, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్ లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే, మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు సీసీటీవీ పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానారు కాబట్టి, సో ఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ.
1: సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్ లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు, దీని బాధ్యత ఏంటంటే అవి ఏ చర్యలు చేపడుతుంది?
0: సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 మంది పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగంగా ముఖ్యంగా ఏమంటే, సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ ని గుర్తించాం, ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరీలవ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచర్పాళెం మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక. సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర పాన్ షాప్స్, హోటల్స్ ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే, కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజా కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని, వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసమే ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 మంది పోలీసులతో మొదలుపెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ని, వీ వాంట్ మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళ్తాము, ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరికి వచ్చినారు. సో ఈ ఫాలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిసాలో ఉన్నా లేదో ఏజెన్సీలు ఉన్నా, సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్ ముఖ్యన వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్ని వీఆర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్స్పాట్స్ ఇన్ ద సిటీ, రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ వీఆర్ మ్యాపింగ్ ద పర్సన్స్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి, తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేస్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తులు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం అన్న నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర, కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీహెచ్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్, దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం.
1: సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం, లేదా న్యూస్లో వింటూ ఉంటాం, కొన్ని వందల కేజీలు హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి?
0: ఒక్కసారి స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపుల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని గాంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాం. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారము, తర్వాత సమ్ పిల్ ప్రైజ్ జరిగిన అవకాశం కూడా ఉంది కాబట్టి. సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గాంజాయి కమిటీ ఉంటుంది, గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఆర్

0: జిగారు ఆధ్వర్యంలో అదొక గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్ది కమిషనర్ ఆఫ్ పోలీసు అడిషనల్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ పరిధిలు ఆయనకున్న అధికారంను వినియోగించుకుని గాంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 months సిటీలో నమోదైన కేసులో ఉన్న గాంజాలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని సో గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గాంజాని డిస్ట్రక్షన్ చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం.
1: సరే, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడమో ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు?
0: సేమ్ ప్రొసీజర్, ఆల్ ద డ్రగ్స్ NDPS యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాల్పడి కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటాజోసిన్ ఇంజెక్షన్స్, MDMA పిల్స్, LSD స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా NDPS చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాక్ చేయడం జరుగుతుంది.
1: ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి?
0: మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్ది ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానుస ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా కొడితే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు. తర్వాత కొన్ని మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గాంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం ముంచింగ్పుట్టు, పెద్దవేలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు, తదుపరి కోరాపుట్ మల్కాన్గిరి ఒడిశా స్టేట్లు కూడా గాంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం.
1: ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్ లో సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని, అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి?
0: అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ గా మనము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, DGP సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్టిక్ SPs, ఆ స్టేట్ లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్ గా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని రవాణా మార్గాలు ఏమున్నాయో, సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిసా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిసా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం, ఏదైనా గాంజాకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్, ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్ గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ని రన్ చేస్తూ ఈ ఒక సమస్యలకు వేర్ మేకింగ్ అండ్ ఆల్ రిపోర్ట్స్ టు కంట్రోల్ దిస్.
1: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్ లో పోలీసు శాఖ ఇంకా వేరే వేరే ఏ శాఖలతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి?
0: డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతి పెద్ద సమస్య కాబట్టి పోలీసులో డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి అన్ని చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ RPF మరియు GRP పోలీసులు ఉంటారు. సో ఆ రెండు డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని RTC ద్వారా పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా, పోర్ట్ ద్వారా, సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మేవాళ్ళు ఏమంటారు, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకొని, అఫ్కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరడికేషన్, పోలీసు ముందు ఉండి, సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100 యాక్షన్ ప్లాన్ని మనం మొదలు పెడుతున్నాం.
1: సరి, కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
0: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషాముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న పోలీస్ 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న SHOs, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీస్, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ టు రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ, వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా

0: మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
1: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
0: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీ కాల్ సెబ్ పోలీస్. సో 1450 1450 ఈజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాలు సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చే సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 1450కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు?
0: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్, మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్ష లక్షల ఫీజుని చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏమి చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖం కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలు పెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ లోనే అలాంటి సమాచారం ఏమైనా మీకు వస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలి అని మేము చెప్తున్నాం.
1: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
0: ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలు అయినారు లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకు మేము ఏం చెప్తున్నామంటే, మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు. ఏదైనా హౌఎవర్ అట్రాక్టివ్ ఇట్ మేబీ, సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే, వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్లో కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము, బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేకౌట్, సో బిహేవియర్ల చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ అన్ ఎడ్యుకేషన్.
1: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైంని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ మేడం. ఏఎర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఎర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
1: నమస్తే సార్.

ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
3: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
4: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఈ అంశం గురించి శ్రీ కె నాగేష్ బాబు, ఎస్పీ ఈగల్ టీం గారితో పరిచయం వింటారు.
5: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

0: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ విక్రయాలు కానీ నిల్వలు కానీ వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
0: ఎస్పి గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
1: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సిబి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
0: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
1: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
0: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు, మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
1: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైనంత త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయనేమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
1: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
0: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నాగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: మీరు ఇంతవరకు మాదకద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు గురించి శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: నేను నగేష్ బాబు, ఎస్పి ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.
0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు, నేరం కూడా. మరి ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం విందాం.
2: సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయింపబడింది. సమాజ శ్రేయస్సే జయంగా, సమాజ పురోగతి ఆశయంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగరహిత సమాజం స్థాపించడం గాను అన్ని దేశాల వారు ప్రజలందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగ రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డేగా గుర్తించబడింది. ఈ దిశగా అడుగు వేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై చిత్తశుద్ధితో సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజల ముందున్న ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలని, ఈ ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా ఉత్పన్నమైంది. అంతర్జాతీయ దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన రోజును లేదా తేదీని గుర్తించడం వలన రాజకీయ పరంగా కూడా అన్ని దేశాలు, ఆయా దేశ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారం దిశగా పనిచేయటానికి, అందుకు కావలసిన వనరుల సమీకరణ, మానవీయత అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందించటానికి సదరు కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలు, సివిల్ సొసైటీలు, విద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరగటం గమనిస్తున్నాము. మొదట సరదాగానో లేదా ఏమిటో తెలుసుకుందామనే ఉత్సుకతతోనూ, అంటే క్యూరియాసిటీతోటి కానీ, స్నేహితుల ప్రభావంతోనో, లేదా ఏదో ఒక సంబరాలు జరుపుకునే సందర్భంలోనో, లేదంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం కోసం, నొప్పులనో బాధలనో భరించటం కోసం అలవాటు చేసుకుని ఆ మత్తు నుండి బయట పడలేక జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తుమందుల వినియోగం పెద్దల్లోనే కాదు, మహిళల్లోనూ పిల్లల్లోనూ చూస్తున్నాం. వివిధ వర్గాల్లో వచ్చి చేరుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ముఖ్యంగా యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఈ జాడ్యం పాఠశాలలకు కూడా ప్రాకటం, చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను మనకి విపరీతమైనటువంటి ఆందోళనను కలిగిస్తున్నాయి. చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరకు బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం చివరకు హీనమైన నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడటం లేదు. తద్వారా స్నేహితులు బాంధవ్యాలు మరిచి ఒంటరిగా కుంగిపోయి కొందరు, నేరగాళ్లుగా మారి సమాజానికి భారమై మరికొందరు ఉండటాన్ని చూస్తున్నాం. చివరకు ఆత్మహత్యలు కూడా దారి తీయవచ్చని వైద్య నిపుణులు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులను గమనించి భారత ప్రభుత్వం వారు మత్తు పదార్థాల వినియోగం సంబంధిత అంశాల గురించి ఒక నిర్దిష్టమైన కట్టుదిట్టమైన కఠినమైన చట్టాన్ని తీసుకురాదలిచి యాక్ట్ నంబర్ 61/1985 అనే చట్టం ద్వారా 16/9/1985 తేదీన నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. గతంలో అమల్లో ఉన్న ఒపిఎం యాక్ట్ 1928 మరియు డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930 చట్టాలు కాలానుగుణంగా లేకపోవటం ఈ కొత్త చట్టం ఆ స్థానంలో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాను నియంత్రించటం, నేరస్తులను కఠినంగా శిక్షించటం, అంతటా వ్యాపించి ఉన్న చీకటి వ్యాపారం మాఫియా అనే తీవ్రమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటం, ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, విచారణ లేదా పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వటం, భారతీయ సాక్ష్య చట్టంలోని ప్రత్యేకమైన నియమావళి ప్రకారం ఇతర క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని సమాజ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఈ చట్టాన్ని పరిశీలించితే 8 అధ్యాయాలుగా విభజించారు, మొత్తం 83 సెక్షన్లుగా రూపొందించారు. చాప్టర్ 1లో నిర్వచనాలు, చాప్టర్ 2లో మత్తు పదార్థాల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం, చాప్టర్ 3లో మత్తు పదార్థాలు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులు వినియోగించవచ్చు వాటి నియంత్రణ గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 4లో నేరస్తులకు విధించే శిక్షలు, అంటే గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల శిక్షాకాలం ఉంటే ప్రస్తుతం తీసుకువచ్చిన చట్టంలో 20 సంవత్సరాల వరకు శిక్షాకాలం మరియు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం, తిరిగి 2వసారం నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించేటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందపరచడం జరిగింది. చాప్టర్ 5లో అధికారులు అవలంబించవలసిన విధి విధానాలు, నేరస్తుల ఆస్తులను వారి ఆదాయాలను కూడా జప్తు చేయడం అనే అంశాలు పొందపరిచారు. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం నియంత్రించకపోతే మనుష్యులు మానవ మేధస్సును కోల్పోతారు, ప్రజా మరియు మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది, సమాజంలో ఏకాకిని చేస్తుంది, అకాల మరణానికి కూడా దారితీస్తుంది. ఇంత పదునైన చట్టం వచ్చినప్పటికీ మత్తు పదార్థాల దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు పొరుగు రాజ్యాల నుండి అనేక దారుల్లో మన దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేయడం, మాఫియా ధనాకాంక్షతో కొంతమంది వ్యాపారుల ప్రవర్తన, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం గురించి దుర్వినియోగం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణాలు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఒక ప్రభుత్వం న్యాయస్థానాల బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా. సరైన అవగాహన కోసం మనందరం కలిసి మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం, యువతను కాపాడుకోవటం మన బాధ్యత.
0: మీరింతవరకు మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోల సమయం 11 గంటలు. అంటే గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వినేస్తారు. మరి ముందుగా వినబోతున్న పాట సిరిమెల్లె పువ్వు, 16 ఏళ్ల వయస్సు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుర్తు చేసుకుందాం, కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినబోయే పాట 16 ఈ చిత్రం కోసం కుమార్ సాను ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తరువాత వినబోయే పాట సిరిసిరి మూవ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల ఆలపించిన వేటూరి గీతం.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మక.
7: తర్వాత వినబోయ్ పాట నవమన్మధుడు. ఈ చిత్రం కోసం శ్వేతామోహన్ ఆలపించిన రాకేంద్ర మౌళి గీతం, సంగీతం అనిరుద్ రవిచందర్.

మీరు విన్న పాట నువ్వు వస్తావని ఈ చిత్రం నుండి రాజేష్ ఇంకా సుజాత ఆలపించిన పోతుల రవికిరణ్ గీతం విన్నారు. కార్యక్రమంలో తర్వాత నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ ఇంకా కౌసల్య ఆలపించిన కులశేఖర్ గీతాన్ని వినబోతున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత వినబోయే పాట నువ్వే కావాలి. ఈ చిత్రం కోసం జయచంద్రని చిత్ర బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.
6: కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన సిరివెన్నెల గీతం.

మీరు విన్న పాటతో ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 లాహిర్ లాహిర్లో కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వినేస్తారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: పీరూసి పెరుబే దిల్ హై హిందుస్తానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
2: వినబోతున్న పాట ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం మంగ్లీ ఇంకా కార్తీక్ గానం చేశారు.

మీరు విన్న పాటతో ఈనాటి లాహిర్ లాహిర్లో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 12:30 మరికాద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు, బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనుమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జె బాలార్క ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

0: మీరింతవరకు శ్రీమతి జె బాలార్క ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2 చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 1:20. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, 10 గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట్ర సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,

0: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని అనవసరం, డ్రగ్స్ లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని, ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈరోజు NDPS యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలోపు పోలీస్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
1: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర స్థాయి ఈగల్ బృందం, NTR జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ IG AK రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మధ్య ప్రధాన సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా ఐదు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం కానీ, పిల్లల్ని మందలించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 ప్రయాణిస్తుండగా 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ APIMS 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1552251 ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్, కసుమూరులోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అమృత్ 2.0 పథకం కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను, దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపజేసిన వందే మాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1828 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందే మాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందే మాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందే మాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో 16 వ్యసనముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, 4 గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం వింటారు.
6: భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. పూర్వం అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం నుండి నేడు మనం చూస్తున్న చిన్న కుటుంబాల వరకు ఈ ప్రయాణం ఎంతో కీలకమైనది. ఆ మార్పులు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలోనూ ఎన్నో వ్యత్యాసాలను తీసుకొచ్చాయి. గతంలో తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఒకే గృహంలో ఉండేవారు. కానీ నేడు భార్యాభర్తలు, వారి పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 70-75% కుటుంబాలు చిన్న కుటుంబాలేలని అంచనా. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరడం, ఆర్థికంగా స్వతంత్రులుగా మారడంతో కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా బాధ్యతల పంపిణీలో కూడా మార్పులు వచ్చాయి. తల్లి పిల్లలతో గడిపే విలువైన సమయం చాలా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్లడం జరిగింది. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచంలో వారు గడుపుతున్నారు. కుటుంబ వ్యవస్థ మారడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ పెరిగినప్పటికీ పిల్లలకు తాతయ్య, నాయనమ్మల ప్రేమ, కథలు మరియు సాంప్రదాయాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు చిన్నతనం నుండే మొండిగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు సమాజంలో అందరిలాగా తమ పిల్లలు మారాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని అడ్డుకోకుండా ముందుగా వారేం చెప్పాలనుకుంటున్నారో వినాలి. పిల్లలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల తాము విస్మరించబడడం లేదనే నమ్మకం వారిలో కలుగుతుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు, పిల్లలు రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో చేసే విధంగా ఒక కాల నిర్ణయ పట్టికను రూపొందించుకోవాలి. వారి యొక్క వయస్సు ఆధారంగా వారికి ఇష్టమైన ఆట లేదంటే వ్యాపకం, తల్లిదండ్రులు పాత్రధారులు కావాలి. ప్రతి విషయంలోనూ వారి సలహాలను అడుగుతూ, పాటిస్తూ వారి యొక్క అభ్యర్థనలను నెరవేరుస్తున్నామని వారికి తెలియజేయాలి. వయస్సులో చిన్నపిల్లలైతే ఆహారం తీసుకునే విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్ని ఆకర్షణీయంగా వారి ముందుంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే లాభాలను వారికి సున్నితంగా వివరించాలి. ఆహారం అత్యంత ఇష్టంగా తినే విధంగా చేయడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. మానసికంగా పిల్లలు సక్రమంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల విలువైన సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే పిల్లలు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. అరవడం లేదా కొట్టడం విషయాల్లో ఎలా ప్రవర్తించాలి? పిల్లలపై కోపంతో అరవడం లేదా శారీరక శిక్షలు వేయడం వల్ల వారు మరింత మొండిగా తయారవుతారు. కోపానికి బదులుగా శాంతంగా ఉండడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగాలి. యూనిసెఫ్ సూచించినట్లుగా 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క మెదడును శాంతపరిచి వారు కొట్టకుండా లేదా అరవకుండా ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తోంది. ఒకవేళ వారు నియంత్రణ కోల్పోతున్నారని అనిపిస్తే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. పిల్లల రక్షణకు లోటు లేదని నిర్ధారించుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండడానికి వేరే గదికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఆకలితో ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, లేదా కేవలం తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కోరుతూ ఉండవచ్చు. వారు చిన్నపిల్లలని, వారి యొక్క భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి ఇంకా తెలియదని గుర్తించాలి. నిలబడి అరిచే బదులు వారి హైటుకు తగ్గట్లుగా మోకాళ్లపై కూర్చొని మాట్లాడడం వల్ల, నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహకార భావం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, చదువులో ఆసక్తి పెరుగుతుంది, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నియంతలా కాకుండా స్నేహితుడిలా ఉండాలి. పిల్లలపై ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయకుండా వారితో స్నేహంగా ఉండి వారి మనసులోని భావాలను పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలను దండించడం వల్ల వారు మరింత మొండిగా తిరుగుబాటు ధోరణితో తయారవుతారు. బదులుగా శాంతంగా కూర్చోబెట్టి వారు చేసే తప్పు వల్ల కలిగే నష్టాలను వివరించాలి. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పే బదులు వారికి ఆప్షన్లు ఇవ్వాలి. ఉదాహరణకు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా స్నానం చేస్తావా అని అడగడం వల్ల వారు తాము నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తితో మొండితనం తగ్గిస్తారు. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం వల్ల వారికి ఏదీ సులభంగా దొరుకుతుందనే భావం ఏర్పడి దొరకనప్పుడు మొండిగా మారుతారు. అవసరమైన వాటికే అవును అని, అనవసరమైన వాటికి కారణం వివరిస్తూ వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై చూపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురై మొండివారిగా తయారవుతారు. ఇంట్లో అందరికీ వర్తించే కొన్ని సాధారణ నియమాలను ఏర్పాటు చేయాలి. తల్లి ఒకలా, తండ్రి ఒకలా కాకుండా ఇద్దరూ ఒకే మాటపై ఉంటే పిల్లలు గందరగోళానికి గురవ్వరు. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం సహజం, కానీ తల్లిదండ్రులు సరైన పద్ధతులు అనుసరిస్తే ఆ మొండితనం తగ్గి పిల్లలు సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చాలా కఠినమైన నియమాలు పెట్టినప్పుడు పిల్లలు ప్రతిఘటనగా మొండితనం చూపుతారు. ప్రేమ, శ్రద్ధ, సమయం లేకపోవడం వల్ల పిల్లలు దృష్టి ఆకర్షించడానికి మొండిగా పెరుగుతుంది. ఇతర పిల్లల ప్రవర్తనను అనుకరించడం వల్ల కూడా మొండితనం పెరుగుతుంది. నియమాలు లేకుండా పెంచితే పిల్లలు తమకు నచ్చినట్లు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు. పిల్లలతో కోపంతో కాకుండా ఆప్యాయతతో మాట్లాడితే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా పిల్లలు సానుకూలంగా స్పందిస్తారు. పిల్లలు వెంటనే మారిపోవాలని ఆశించకుండా ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. మొండితనం ఒక్కరోజులో పోదు, క్రమంగా తగ్గుతుంది. పిల్లలు చిన్న విజయాలు సాధించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చేశావు అనే మాట పిల్లలకు గొప్ప ప్రేరణ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి. నియమాలు స్పష్టంగా ఉంటే పిల్లలు గందరగోళానికి గురికారు. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు సహనం చూపితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. శిక్షించకుండా తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పిల్లలకు పెరుగుతుంది. పిల్లలతో ఆడడం, మాట్లాడడం ద్వారా వారితో అనుబంధం పెరుగుతుంది. తల్లిదండ్రులు సమయం కేటాయిస్తే పిల్లలు మొండితనం తగ్గిస్తారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటే పిల్లలు సహజంగానే సానుకూలంగా మారుతారు. మొండిగా వ్యవహరించే పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం అనేది నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం నియంత్రణ మాత్రమే సరిపోదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్పు తీసుకురావాలి. పిల్లలు మొబైల్ ఎందుకు కోరుకుంటున్నారు? ఒకటి, బోర్ కొట్టడం వల్ల. రెండు, తల్లిదండ్రులు బిజీగా ఉండి వారికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల. మూడు, సోషల్ మీడియా లేదా గేమ్స్లో ఉండే డోపమైన్కి అలవాటు పడడం వల్ల. ఇది క్రమంగా వారిని మొబైల్ ఎడిక్షన్ వైపు నడిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. వారు చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ వద్దు అని పిల్లలకు చెప్తే అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఆఫీసు పని అయిపోయాక ఇంట్లో కనీసం 2 నుండి 3 గంటలు ఫోన్ పక్కన పెట్టాలి. భోజనం చేసేటప్పుడు ఎవరూ ఫోన్ చూడకూడదనే నియమాన్ని తల్లిదండ్రుల నుండే ప్రారంభించాలి. పిల్లలతో మొండిగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలను, కంటిచూపు దెబ్బతినడం, ఏకాగ్రత తగ్గడం వంటి వాటి గురించి కథల రూపంలో వివరించాలి. రోజుకి కేవలం 1 గంట మాత్రమే ఫోన్ చూడవచ్చని, అది కూడా హోంవర్క్ పూర్తయ్యాక అని ఒక ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఫోన్ ఎందుకు అవసరమవుతుందంటే వారికి మరో ఆసక్తికరమైన పని లేనప్పుడు. సాయంత్రం వేళల్లో వారిని స్నేహితులతో ఆడుకోనివ్వాలి. పెయింటింగ్, మట్టి బొమ్మలు చేయడం లేదా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. రాత్రి పడుకునే ముందు కథల పుస్తకాలు చదివి వినిపించే అలవాటు చేయాలి. ఇది వారి ఊహాశక్తిని పెంచుతుంది. పిల్లలు ఫోన్ కోసం లేదా వీడియో గేముల కోసం ఏడుస్తున్నప్పుడు లేదా గొడవ చేస్తున్నప్పుడు విసుగు చెంది ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఏడ్చినా నిర్ణయం మార్చుకోకూడదు. వారి ప్రతిరోజు విషయాల్లో గురించి, బయట ప్రకృతిని గురించి చూపిస్తూ వివరించాలి. తల్లిదండ్రుల ఆప్యాయత, సమయం, మార్గనిర్దేశం పిల్లల భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనాలు.
5: మీరింతవరకు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం, దానివల్ల సమాజం అలాగే దేశ భద్రతపై ఏర్పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 1989 జూన్ 26 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. నేటి కాలంలో ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడం ఎక్కువైపోయింది. ఎక్కువగా యువత వీటి బారిన పడటం ఆందోళనకర విషయం అనే చెప్పాలి. డ్రగ్స్ వినియోగం శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా విద్య, ఉపాధి, కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఈ మాదక ద్రవ్యాల రవాణా, వీటిని వాడటం అనేక రకాల నేరాలకు కూడా దారితీస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి యువత ఈ మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. నేటి కాలంలో యువత మాత్రమే కాకుండా చిన్నపిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు మన దేశంలోకి రాకుండా ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా ఏదో ఒక విధంగా ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ మత్తుకు ఆడ మగ అనే తేడా లేకుండా బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే ఈ మత్తు వారి ఆరోగ్యాన్నే కాకుండా జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పనిచేస్తోంది. ఇది నిరంతరం పనిచేస్తూ అక్రమ రవాణా మూఠాలను పట్టుకుంటారు. NDPS చట్టం ద్వారా అక్రమ రవాణాదారులకు కఠినమైన జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తారు. DRI, కస్టమ్స్ మరియు స్థానిక పోలీసు శాఖల సమన్వయంతో విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకోవడం, వాటిని కాల్చివేయడం జరుగుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సెమినార్లు నిర్వహించి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల కోసం మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా క్విజ్ కూడా నిర్వహిస్తున్నారు. డ్రగ్స్కు బానిసలైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారి జీవితం సాధారణ స్థితికి వచ్చేలా చేస్తున్నారు. అలాగే వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఈగిల్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాలను బలోపేతం చేసి మాదక ద్రవ్యాల రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ జూన్ 17 నుండి జూన్ 26 వరకు నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, వీధి నాటకాలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై, అలాగే వినియోగిస్తున్న వారిపై అనుమానం కనుక కలిగినట్లయితే 1972 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణించి వారికి వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఇందులో భాగంగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH అలాగే ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఆ క్షణంలో ఆనందాన్ని కలగజేసినా తర్వాత జీవితాంతం బాధను మిగులుస్తాయి. ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా వ్యసనరహిత సమాజ నిర్మాణానికి మనందరం కలిసి కృషి చేద్దాం. మీరింతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని చిట్కాలు. చాలామందికి సాయంత్రం స్నాక్స్ కింద పకోడీలు కానివ్వండి, బజ్జీలు, సమోసాలు, పుణుకులు, ఇంకా మరికొన్ని ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ ఆయిల్ ఫుడ్స్ తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో
తిన్న తర్వాత వచ్చే కొన్ని సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఏవైనా సమస్యలు కలిగినా కూడా తినాలి అనే కోరికను తగ్గించుకోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే తిన్న తర్వాత ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించినట్లయితే కడుపు ఉబ్బరం, అలాగే అనీజీగా ఉండటం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే ఈ నూనె సరుకులు తిన్న తర్వాత కొంచెం బరువుగా అనిపిస్తుందో వారు విశ్రాంతి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు నూనె సరుకులు తిన్న తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత ఒక

సులభంగా జీర్ణమవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. నీటిని కనుక తక్కువగా తాగినట్లయితే చిన్న ప్రేగు ఆహారంలో ఉన్న నీటి శాతాన్ని జీర్ణక్రియకు ఉపయోగించడం వల్ల మలబద్ధకానికి దారితీస్తుంది. అందువల్ల ఆయిల్ ఫుడ్స్ తిన్నాక గోరువెచ్చని నీటిని తాగడం, వీలైతే ఒక చెంచా వాము వేసుకుని కనుక తాగినట్లయితే జీర్ణక్రియ మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇక మరొక చిట్కా, ఆయిల్ ఫుడ్ తిన్నాక పీచు ఎక్కువగా ఉన్న పళ్లను తీసుకోవడం చాలా మంచిది. ఇలా పళ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ పనులు నిర్వహించడానికి కావలసినటువంటి విటమిన్లు, ఖనిజాలను ఈ పండ్లు అందిస్తాయి. ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ కనుక తాగినట్లయితే ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక అలాగే ఆయిల్ ఫుడ్స్ తిన్నాక కడుపు ఉబ్బరంగా కనుక ఉన్నట్లయితే జీలకర్రను పెరుగులో కలిపి తీసుకుంటే ఉబ్బరం సమస్య తగ్గుతుంది. అలాగే ఇది సరైన పేగు కదలికకు కూడా సహాయపడుతుంది. విన్నారు కదండి, ఆయిల్ ఫుడ్స్ తిన్నాక ఏదైనా కడుపు ఉబ్బరంగా కానీ అనీజీగా కానీ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు చిట్కాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను ఘంటసాల పి సుశీల పాడారు వాగ్దానం చిత్రానికి. దాశరథి రచించిన ఈ గీతానికి పిండియాల సంగీతం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: వింటున్న పాటను ఘంటసాల పీసూసిల పాడారు ఆలీబాబా 40 దొంగలు చిత్రానికి. ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: నేను నగేష్ బాబు, ఎస్పి ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2 MHz పై చిత్రగీతాలు కార్యక్రమాన్ని.

వింటున్న యుగుల గీతాన్ని ఘంటసాల పిసుసిల పాడారు సప్తస్వరాలు చిత్రానికి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం ఇది.

మీరు వింటున్నారు ఘంటసాల పిసు శిలాగానాన్ని భూకైలాస్ చిత్రానికి. ఈ పాటకు రచన సముద్రాల సీనియర్.

శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ ఫిలిం గీతాలు వింటారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు ఓ గమనిక, లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు. 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026లోపు, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు.

టీన్ టైమ్ కార్యక్రమంలో వింటున్న పాటను నీరజ్ శ్రీధర్, హర్షదీప్ కౌర్ పాడారు దేశీ బాయ్స్ 2 చిత్రానికి.

నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కల. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు విన్న ఆ పాటను అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య పాడారు ఆ చిత్రానికి. రామజోగయ్య శాస్త్రి రచనకు, మిక్కీ జిమేయర్ సంగీతం.

ధనుంజయ్ ఐశ్వర్య పాడిన పాటను వింటున్నారు. ఆమె అతలైతే చిత్రానికి శుద్ధాల అశోక్ తేజ గీతం ఇది, యశో కృష్ణ సంగీతం.

నేను నగేష్ బాబు, ఎస్పి ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.

నరేషయ్యర్ ఆనంది జోషి పాడిన పాటను వింటున్నారు. ఆట ఆడుకుందాంరా చిత్రానికి శ్రీజో రచించిన ఈ పాటకు అనూప్ రుబెన్ సంగీతం.

వింటున్న పాటను మానస ఆచార్య కిరణ్ పాడారు యాక్సిడెంట్ చిత్రానికి. విజయ్ బాలాజీ సంగీతానికి, టి చంద్రశేఖర్ సాహిత్యం.

శ్రోతలు యువలయం వింటున్నారు. శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. గమనిక విన్నారు.

వింటున్న పాటను జూనిటా గాంధీ పాడారు. అనగనగా ఓ ప్రేమ కథ చిత్రానికి శ్రీమణి గీతం, ఇది ఎన్సి అంజన్ సంగీతం.

మీరు వింటున్నారు వినోద యాజమాన్య స్వీయ సంగీత నిర్వహణలో లిప్సికాతో కలిసి పాడిన యుగుల గీతాన్ని అనగనగా ఒక ఊళ్ళో చిత్రానికి కరుణాకర్ రచించిన ఈ పాటను

అనిరుద్ధ్ స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాటను వింటున్నారు. అజ్ఞాతవాసి చిత్రానికి ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

వింటున్న పాటను గీతా మాధురి, ఎంఎం మానసి పాడారు. మహానుభావుడవే, మహానుభావుడు చిత్రానికి. కృష్ణకాంత్ గీతం ఇది, థానెసెస్ సంగీతం.

రేవంత్ ప్రణవి పాడిన యుగుల గీతాన్ని వింటున్నారు. అనువంశికత చిత్రానికి తైదాల బాపు రచించిన ఈ పాటకు రమేష్ ముఖ్యరా సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను చిత్ర, మధుశ్రీ, హరిణి పాడారు కొమరంపులి చిత్రానికి. చంద్రబోస్ ఈ పాటను రచించారు.

కార్యక్రమంలో ముందుగా వింటున్నారు నరేష్ అయ్యర్ గానాన్ని బాబు బంగారం చిత్రానికి. రామజోగయ్య శాస్త్రి గీతం ఇది, జిబ్రన్ సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలను. వింటున్న పాటను నిహాల్ పాడారు అందమా అందుమా చిత్రానికి. రామారావు రచించిన ఈ పాటకు ఎస్ఎస్ ఆత్రేయ సంగీతం.

వింటున్న పాటను హిమత్ సతీయామిని పాడారు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చిత్రానికి, కరుణాకర్ సాహిత్యానికి జేబీ సంగీతం.

యాజ్ ఇన్ నిజర్ రీటా పాడిన పాటను వింటున్నారు. భరత్ అనే నేను చిత్రానికి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరు వింటున్నారు బాహుబలి 2 చిత్రానికి దీపు సోని పాడిన పాటను, చైతన్య ప్రసాద్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం.

వింటున్న పాటను మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు పాడారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి. చంద్రబోస్ గీతం, శంకర్ అహ్సాన్ లాయ్ సంగీతం.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాతక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాల్ని మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ మీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ORS ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీగా ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీసు విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
2: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్. మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ
3: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
4: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత్ షాహ్ మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామమందిర దాన రాశి స్థేయ ప్రకరణే అష్టౌ జనాః నిగడితాః. పెక్ సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ చతుస్త్రింశత్ దేశానాం హస్తాక్షరం జాతం. ముహర్రం పర్వణి ప్రధానమంత్రిణా హజరత్ ఇమామ్ హుసేనస్య త్యాగాః సంస్మృతాః. అపి చ క్రీడావార్తాసు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతస్య యువా క్రీడకః రౌనక్ చౌహానః చీనీ తైపే క్రీడకం చౌ త్యేన్చేన్ ఇత్యముం పరాజిత్య ప్రాగుపాంత్య చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. గృహమంత్రిణా అమితషాహేన అద్య మాదకద్రవ్యానాం విరుద్ధం సంయుక్తసంఘర్షస్య ఆహ్వానం విహితం. మాదకద్రవ్యానాం ప్రకోపః రాష్ట్రీయసురక్షాయై సామాజికస్థిరతాయై ఆర్థికహితాయ యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి. సహ ఆధ్యాత్మికనేతృభ్యః యువభ్యః మాతృభ్యః అస్య సంఘర్షస్య కృతే ఏకస్మిన్ మంచి ఆగత్య కార్యం కర్తుం చ ఆగ్రహం అకరోత్. శ్రీశాహ నవదిల్ల్యాం నార్కో కోఆర్డినేషన్ కేంద్రస్య దశమ శీర్షస్తరీయ సభాం అభిసంబోధయన్ ఏతాని వక్తవ్యాని ప్రాయచ్చత్.
6: आज हमारा देश नार्कोटिक्स के खिलाफ लड़ाई के ऐसे नाजुक मोड़ पर खड़ा है. आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय. और मेरा आप सबसे विनम्र आग्रह कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमने जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए.
5: श्री शाह अवोचत యత్ చతురోత్తర ద్విసహస్రతః చతుర్దశాధిక ద్విసహస్ర పర్యంతం అధికారిణః ప్రాయః 26 లక్ష కిలోగ్రామ మితం సంశ్లేషిత మాదక ద్రవ్యాణి గృహీతవంతః. తస్య అపేక్షయా 14 దశాధిక 2 సహస్రతః 26 అధిక 2 సహస్ర పర్యంతం గృహీతాని సంశ్లేషిత మాదక ద్రవ్యాణి 8.11 మిలియన్ కిలోగ్రామ మితం యావత్ వర్ధితం. సహ అవోచత్ యత్ మాదక ద్రవ్యాణాం వ్యాపారస్య విరుద్ధం సర్వకారస్య అభియానం అవిరతం ప్రగతిం కుర్వదస్తి ఇతి అంకైః జ్ఞాయతే. మాదక ద్రవ్యాణాం నివారణస్య ప్రయత్నానాం విషయే శ్రీశాహ అవోచత్ యత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇత్యనేన మాదక ద్రవ్యాణాం అపరాధ సంబద్ధానాం సూచనానాం సమయోచిత ఆదాన ప్రదానార్థం అనేకాని ఆన్లైన్ పటలాని వికసితాని సంతి.
6: पहला स्तंभ है एनफोर्समेंट इंटेलिजेंस और ऑपरेशंस. इसका उद्देश्य पूरे नेटवर्क पर लक्षित इंटेलिजेंस लीड कार्रवाई करें और उनके नेटवर्क को नष्ट कर दें. दूसरा है प्रीकर्सर्स एवं सिंथेटिक ड्रग कंट्रोल. उत्पादन स्तर पर ही हमने नशे को रोकने की रणनीति अपनानी पड़ेगी और कैपेसिटी बिल्डिंग कोऑर्डिनेशन और मॉनिटरिंग जो तंत्र को सक्षम बनाने के लिए और आधुनिक बनाने के लिए ये चौथे स्तंभ की रचना की गई है.
5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవోచత్ యత్ నషాముక్త భారత అభియానం జనసహభాగిత్వేన చాలితం జనాందోళనం జాతం. మాదక ద్రవ్య ముక్త భారత నిర్మాణస్య మహత్వ విషయే సామాజిక న్యాయ సశక్తీకరణ రాజ్యమంత్రిణః బిఎల్ వర్మణః లేఖం వినిమయీకూర్వన్ శ్రీమోదీ ఏతత్ అవోచత్. ఉత్తరప్రదేశ్ ఆరక్షకేణ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాసస్య దాన రాశి స్థేయ ప్రకరణే FIR ఇతి ప్రథమ సూచనా ప్రతివేదనాధారేణ 8 జనాః నిగడితాః. ఇదం తావత్ ప్రాథమికం ప్రతివేదనం ముఖ్యమంత్రిణః యోగి ఆదిత్యనాథస్య నిర్దేశనే విశేష నిరీక్షణ దళస్య అనుశంసనానంతరం పంజీకృతమాసీత్. ఇదం ప్రకరణం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన ప్రాప్తానాం ఉపహారాణాం దానానాం చ స్థేయ సంబంధినాం ఆరోపణాం ప్రకాశనానంతరం సమ్ముఖమాగతం. న్యాసస్య అనురోధే ముఖ్యమంత్రిణా యోగి ఆదిత్యనాథేన ఏకస్య SIT దళస్య ఘటనస్య ఆదేశః ప్రఖ్యాపితః. న్యాసీయ సదస్యస్య కృష్ణమోహనస్య లిఖిత అభియోగాధారేణ శ్రీరామ జన్మభూమి ఆరక్షక కేంద్రే అయం అభియోగః ప్రవిష్టః. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. హ్యః వాషింగ్టన్ నగరే ఆయోజితే ద్వితీయే ప్యాక్సిలికా శిఖర సమ్మేళనే భారతేన సహ అన్యైః చతుస్త్రింశత్ దేశైః కృత్రిమ బుద్ధిమత్తా ప్రవిధీనాం వికాసాయ విశ్వసనీయ దృఢ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం అమెరికా నేతృత్వే ఏకస్మిన్ మహత్వపూర్ణ ప్రస్తావే హస్తాక్షరం విహితం. ఆర్థిక విషయాణాం అమెరికా ఉపసచివః జాకబ్ హెల్బర్గః అవోచత్ యత్ AI అవసరే సంయుక్త వివరణం ఇత్యస్య అంతర్గతం ప్రతిభాగీ దేశాః AI యుగే వికాసానుకూలం నవీనతానుకూలం చ నియామక దృష్టికోణం ప్రతి సహమతిం ప్రదర్శితవంతః. ప్రతినిధిభిః సహ సంవాదే శ్రీ హెల్బర్గః ప్రత్యపాదయత్ యత్ అమెరికా భారతేన సహ స్వస్య సహభాగితాం సుదృఢీకర్తుం సోత్సాహం అగ్రే ఆయాతి. అస్మిన్ శిఖర సమ్మేళనే భారతస్య ప్రతినిధిత్వం ఎలక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రాలయస్య సచివేన ఎస్ కృష్ణన్ మహోదయేన అథ చ భారతీయ ఉద్యోగ క్షేత్రస్య ప్రతినిధిభిః కృతం. అద్య దేశస్య విభిన్న భాగేషు ఆశురా ఏ ముహర్రం పూర్ణశ్రద్ధయా గాంభీర్యేణ చ ఆచర్యతే. అయం దివసః పైగంబర్ మొహమ్మదస్య దౌహిత్రస్య హజ్రత్ ఇమాం హుసైనస్య వీరగతిం సంస్మరతి. హజ్రత్ ఇమాం హుసైనః కర్బలాయుద్ధే సత్యస్య సదాచారస్య న్యాయస్య చ రక్షణార్థం స్వప్రాణాహుతిం అయచ్చత్. అస్మిన్నవసరే దేశే స్థానే స్థానే తాజియా యాత్రాః నిష్కాస్యంతే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య హజ్రత్ ఇమాం హుసైనస్య త్యాగం సంస్మృతవాన్. సామాజిక అంతర్జాలీయ మాధ్యమేన ప్రేషితే సందేశే తేనోదీరితం యత్ హజ్రత్ ఇమాం హుసైనస్య జీవనం సత్యస్య న్యాయస్య చ పథి దృఢతయా స్థాతుం అద్యాపి జనాన్ ప్రేరయతి. అత్రావధేయం యత్ రాష్ట్రీయ రాజధాన్యాం దెహల్యాం జామా మస్జిద్ నిజాముద్దీన్ ఓఖలా మహరౌలి ఇత్యాదిషు విభిన్న ప్రముఖ స్థానేషు మొహర్రం యాత్రాః ఆయోజ్యంతే. భారతస్య విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అస్య మాసస్య చతుర్వింశతి పంచవింశతి దినాంకయోః దక్షిణ కొరియా దేశస్య అధికారిక యాత్రాం విహితవాన్. స్వయాత్రావధౌ డాక్టర్ జయశంకరః ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం దక్షిణ కొరియాయాః విదేశమంత్రిణా చో హ్యూన్ ఇత్యనేన సహ విస్తృతాం ఉచ్చస్తరీయ చర్చాం విహితవాన్. ఉభాభ్యాం నేత్రేభ్యాం అనేక ప్రముఖాణాం క్షేత్రాణాం సహయోగస్య సమీక్షా కృతా యత్ర వ్యాపార నివేశౌ విత్తీయ సహయోగః రక్షా సురక్షా ప్రవిధయః నవాచారాః సంస్కృతిః శిక్షా తథా చ పరస్పర జనసంపర్కః సమ్మిళితాః సంతి. తాభ్యాం క్షేత్రీయ వైశ్విక పరిదృశ్యానాం విషయ అపి విచారాణాం వినిమయీకరణం కృతం తథా చ బహుపక్షీయ మంచేషు సహకార్యం వర్ధయితుం ఉపాయానాం విషయే మంత్రణా కృతా. విదేశమంత్రాలయానుసారం ద్వాభ్యాం మంత్రిభ్యాం భారత దక్షిణ కొరియా సంబంధేషు నూతన గతిశీలతాయాః స్వాగతం కృతం. సహైవ భారత దక్షిణ కొరియా విశేష రణనీతిక సంధిం ఇతోపి అగ్రే నేతుం అవిరతం సంపర్కే స్థాతుం సహమతిః ప్రకటీకృతా. భారతస్య రౌనక్ చౌహానేన అద్య ఫుట్లన్ నగరే US ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం చీనీ తైపే ఇత్యస్య పురుష ఏకలస్య క్రీడకం చౌ టియన్ చేన్ ఇత్యేతం 1:27.24 అంకైః పరాభూయ ప్రాగుపాంత్య చక్రీయ ద్వంద్వే పదార్పణం కృతం. ఇతి వార్తాః.
7: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి వింటారు. శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ PA శివకుమార్, హార్మోనియం శ్రీ మామిళ్ళపల్లి నిరంజన్ రావు. వినండి రంగస్థలి.
5: సత్య, నా ప్రేమ నైదము బాగుగా ఎరింగి నీవింత మాత్రమునకు కోపింపవచ్చునా?

సత్య, ఇప్పటికైనను నీ ప్రణయకోపము వదలి నీవు సుఖించి నన్ను సుఖింపజేయము. ఈ వసంత రుసునైటి ప్రణయకోపము ప్రాణాంతకమగునుసువా. సత్య, అదే ఆ గవాక్ష మార్గమున చూడు.

అవును సత్య, నిన్ను తిరస్కరించడం కూడా నా ప్రేమకు సూచకములే. సత్య, నీకు నేడుంబోలే అప్పుడప్పుడు సపత్తులను తరుపునట్లు నటించి నీకు అసంతృప్తి కలిగించి మరలా నీచే వరములను అడిగించుకొని నిన్ను సంతసపెట్ట చూచుతుందును. చూడు.

ఏమి నారదునకు నన్ను దానమసంగిదవా? సత్య, నీ దాస్యమును సునాయాసముగా ఉనర్పగలను, కానీ ఆ జడదారి దాస్యమును నేను ఉనర్పగలనా?

0: విద్య అట్లయిన నేను ఈ నారదునకు బానిస కావలసినదేనా? ఎంత పని చేస్తేవి?
1: నా కడమీ అనుగ్రహమున తన రాజులు ద్రవ్యుదండమై

సత్య, మనఃపూర్వకముగా నన్ను దానము రచ్చి ఇప్పుడు ఇట్లాడిన ఏమి ప్రయోజనము? అతివరో అతివరో.

సత్య నారదుడాడినది వాస్తవంబ. భక్తి లేని ధనమిచ్చి గాని ధాన్యమిచ్చి గాని వస్త్రవాహనాదుల సంగి గాని గుడులు గోపురములు కట్టించి గాని నన్ను వశపరచుకునుట కథలోని వార్త. భక్తితో పత్రమైనను ఫలమైనను తోయమైనను పుష్పమైనను ఎవరి సంగుదురో వారికి నేను దాసుడనే వర్తించద. ఇదియే భక్తి మహాత్మ్యం. కావున సత్య, ఇంక కర్తవ్యమునర్చి నన్ను గైకొనుము. నారదుడాడి

మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ మామిళ్ళపల్లి నిరంజన్ రావు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పనస పంట సాగు గురించి వింటారు.
1: పనస పంట సాగు గురించి తెలుసుకుందాం. మనం తినే పండ్లలో మనకి అతి పెద్దగా కనిపించే పండు పనసపండు. ఈ పనస పంటను ఎక్కువగా కేరళ, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లోనే పండిస్తున్నారు. అయితే మన దేశంలో మొత్తం పనస పంట 100,000+ హెక్టార్లలో సాగు చేయబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక 100,00,000 ఎకరాలకు పైగా ఎక్కువగా ఇంటి పరిసరాల్లో పనస మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మన రాష్ట్రంలో సుమారు పనస పంటను 1,200 హెక్టార్లలో సాగు చేస్తూ సగటు 41,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నాం. ఇక ఈ పనస పంటలకు అనువైన వాతావరణం విషయానికి వస్తే, పనస తేమతో కూడిన ఉష్ణ మండలాల్లోనూ కొండవాలు ప్రదేశాల్లోనూ పెరుగుతుంది. ఈ పంటకు లోతైన నీరు, ఇంకే ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలలో ఉదజన సూచిక కొద్దిగా ఆమ్ల గుణం కలిగి ఉంటే ఈ పనస పంట పండించడానికి అనుకూలంగా ఉంటుంది. పనస చెట్లు నీటి ఎద్దడిని కానీ గాలిలో ఎక్కువ తేమ శాతాన్ని కానీ తట్టుకోలేవు. మనం పనస పంటను పండించడానికి సాధారణంగా 2 రకాల పనసలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మెత్తటి కండగల రకాలు, దీన్నే బురద రకాలు అని చెప్పేసి బురద పనస అంటుంటారు. అదే రెండవది గట్టి కండగల రకాలు, దీన్నే కొబ్బరి లేదా కొమ్ము పనస అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా గట్టి కండగల రకాలనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇందులో పాలూరు 1 అనే రకం తమిళనాడులోని పురనట్టి ప్రాంతం నుంచి ఎంచుకోబడింది. ఇది చూడటానికి కాయ మధ్యస్థంగా 6 నుంచి 10 కిలోలు ఉంటుంది. తొనలు పెద్దవిగా, మధురంగా, సువాసనభరితంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో కూడా పూత రావటం వల్ల ఫిబ్రవరి, మార్చి నుండే ఈ కాయలు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పండ్లలో చక్కెర శాతం 28.3% ఉంటుంది. సింగపూర్ అనే రకం కూడా తమిళనాడు నుంచే తయారు చేశారు. ఈ కాయలు మధ్యస్థంగా ఉండి చూడటానికి తొనలు గట్టిదనంతో తీయగా ఉంటాయి. చక్కెర శాతం 27.1% ఉంటుంది. మరొక రకం గమ్లెస్ అనే రకం. ఈ గమ్లెస్ అనే రకం పనస జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వస్తుంది. కాయలు జూన్, జూలై నెలల్లో కోతకు వస్తాయి. కాయలు సుమారు 4 నుంచి 8 కిలోల వరకు బరువు ఉండి కోసినప్పుడు పాలు తక్కువగా ఉండి తీయగా ఉంటుంది. ఇంకొక పెచ్చి పెరాయ్ అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఈ పెచ్చి పెరాయ్ 1 అనే రకం డిసెంబర్, జనవరి నెలల్లో పూత పూస్తుంది. కాయలు ఏప్రిల్, మే నెలల్లో కోతకు తయారుగా ఉంటాయి. చక్కెర శాతం 25.4% ఉంటుంది. ఈ పనస రకాల్లోనే కొన్ని రకాలను పచ్చిగా ఉన్నప్పుడు కూర రకాలుగా కూడా వాడుకోవచ్చు. అందులో NJ1, కవాజా, స్వర్ణ మనోహర్ అనే రకాలు కూరగా వండుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా జనవరి నెలలో పూతకు వచ్చి ఏప్రిల్, మే నెలలో కోతకు సిద్ధంగా ఉంటాయి. ఇక పనస పంటను నాటే విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా విత్తనం ద్వారా వచ్చిన మొక్కలనే నాటుతూ ఉంటారు. కానీ అంట్లను నాటడం ద్వారా చెట్లు త్వరగా కాపుకు వస్తాయి. నాటడానికి ఎటు చూసినా 1 మీటర్ లోతు, 1 మీటర్ వెడల్పు ఉండేలాగా గోతులు తీసుకొని అందులో 50 కిలోల పశువుల ఎరువు, 50 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మిథైల్ పరాదేన్ పొడిని కలిపి మట్టితో నింపి మొక్కలను నాటుకోవాలి. నాటిన తర్వాత 2 సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి నీరు పెడుతూ ఉండాలి. 2 సంవత్సరాల తర్వాత అవసరాన్ని బట్టి నీటి తడులను తగ్గించుకోవచ్చు. పనస పంటలో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే, పనస మొక్క వయసును బట్టి ఎరువులు అందించాలి. 1 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న పనస మొక్కలకు యూరియా ఒక్కొక్క మొక్కకి 400 గ్రాములు, సూపర్ ఫాస్ఫేట్ 800 గ్రాములు, పొటాష్ 100 గ్రాములు, పశువుల ఎరువు 25 కిలోల చొప్పున వేసుకోవాలి. అదే మొక్క 4 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 1 కిలో యూరియా, 1.5 కిలో సూపర్ ఫాస్ఫేట్, అలాగే 200 గ్రాముల పొటాష్లతో పాటు 50 కిలోల పశువుల ఎరువు ఒక్కొక్క మొక్కకి అందించాలి. ఇక 7 సంవత్సరాలు పైన ఉన్న పనస చెట్లకి 1.5 కిలోల యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1/2 కిలో పొటాష్, 100 కిలోల పశువుల ఎరువును ఒక్కొక్క చెట్టుకి వేసుకోవాలి. ఎరువులను వేసిన వెంటనే నీటి తడులను ఇవ్వాలి. అదేవిధంగా సేంద్రియ ఎరువులను కూడా ఎక్కువగా

0: బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే నీటితడులు అందిస్తూ ఉండాలి. అదేవిధంగా పనస పంటలో కొన్ని రకాల ఇతర పంటలతో కలిపి అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి తోటల్లో కూడా పనస పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. పనస తోటలు అంతర పంటలుగా ఇంకా అపరాలు కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పనస పంటలో పూత అనేది సాధారణంగా డిసెంబర్ నుంచి జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఇక ఆడ మగ పుష్పాలు విడివిడిగా వస్తాయి. ఈ ఆడ పుష్పాలు ప్రధానంగా కాండం కొమ్మల మీద వస్తాయి. అయితే మగ పుష్పాలు కొమ్మల చివరి భాగాల్లో పూసి కొద్ది రోజుల తర్వాత ఎండి రాలిపోతాయి. ఒకే సమయంలో ఒకే చెట్టు మీద మగ ఆడ పుష్పాలు ఒకే సమయంలో రావు. కాబట్టి ఆడ పుష్పాల ఫలదీకరణ కోసం కనీసం 4-5 చెట్లను ఒకే చోట పెంచడం మంచిది. ఇక పనస పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా కొమ్మ మరియు కాయదొలిచే పురుగులు పనస పంటను ఆశిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగు లేత కొమ్మలపైన ఇంకా పిందిలపైన గుడ్లను పెట్టి ఆ గుడ్ల నుండి వెలువడిన గొంగల పురుగులు లేత కొమ్మలను పూమొగ్గలు ఇంకా పిందిలను తొలిచి తింటూ ఉంటాయి. దీని కారణంగా కొమ్మలు ఎండిపోయి పూత పిందె రాలిపోతుంది. పురుగు ఆశించిన కాయలు కుళ్ళిపోతాయి. ఈ పురుగు నర్సరీ దశలో కూడా ఆశిస్తుంది. ఈ కొమ్మ మరియు కాయదొలిచే పురుగు నివారణ కోసం పురుగుతో ఉన్న కాయలను కుళ్ళిన కాయలను మొదటి దశలోనే ఏరి నాశనం చేసుకోవాలి. పంట పూత పిందె దశలో ఉన్నప్పుడు వేప నూనె 5 మిల్లీలీటర్లు తీసుకొని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మలాథియన్ కానీ ఎస్పేట్ కానీ తీసుకొని పిచికారీ చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. ఇక పిందె దశలో కాయలకు పాలిథిన్ సంచులను తొడిగి ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి 20 నుంచి 30 కిలోల వేప పిండి వేసుకున్నట్లయితే ఈ కొమ్మ మరియు కాయదొలిచే పురుగుల బారి నుంచి పనస పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా పనస పంటలో పిండి నల్లి కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇవి చూడటానికి చాలా చిన్నగా అండాకారంలో ఉండి ఆకుల అడుగు భాగంలో ఇంకా కాయ తొడిమి కింద ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పండ్లు ఎండిపోతాయి. దీని నివారణకు గాను డైమీథోయేట్ అనే మందు 1 2 మిల్లీలీటర్లు తీసుకొని లేదంటే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నుండి చొప్పున కలిపి అద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే పనస పంటను ఆశించే ఈ పిండి నల్లి సమస్యను తగ్గించవచ్చు. ఇక పనస పంటలో కొన్ని రకాల తెగుళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండు తెగులు అనేది పనస పంటకు ఆశించడం వలన చెట్లు ఎండిపోతాయి. ఈ ఎండు తెగులు నివారణకు కాప్రాక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి చెట్లు మొదలలో పోయాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువుతో కలిపి ఆ మిశ్రమాన్ని పాదుల్లో వేసి మట్టిలో కలపాలి. తర్వాత వెంటనే నీటితడులు అందించాలి. ఇక పనస పంటలో కాయకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల కాయలు పక్వానికి రాకముందే కుళ్ళిపోవడం వలన కాయలు నాణ్యత కోల్పోతాయి. ఈ కాయకుళ్ళు తెగులని నిర్లక్ష్యం చేస్తే కనుక ఎక్కువ నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనపడుతుంది. దీని నివారణ కోసం మ్యాంకోజెబ్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు తీసుకొని లేదంటే కార్బనిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పనస పిండి సమయంలో తర్వాత కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పనస పంటలో కోతల విషయానికి వస్తే పనస పంటను ఈ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకొని జాగ్రత్తగా పండించిన తర్వాత కళ్ళు పూర్తిగా విచ్చుకొని పనస పండు లేత పసుపు పచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోసుకోవాలి. పనసకు ఒకసారి కాసిన చోటే మరలా కాసే గుణం ఉంటుంది. కాబట్టి కాయల కోతల సమయంలో కొద్దిగా తొడిమ వదిలి కోసుకోవాలి. ఈ పనస కాయలను లాగిన బెరడను గాయపరిచిన కాండం మీద సూక్ష్మంగా ఉండే మొగ్గలు దెబ్బతింటాయి. అలాగే కొమ్మలను రెమ్మలను తొలగించేటప్పుడు కొద్దిగా కొమ్మ భాగాన్ని వదిలి నరికినట్లయితే మొగ్గలు దెబ్బతినకుండా ఉంటాయి. కాయలను కోసిన తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి కాండం మీద వెలుతురుపడే విధంగా కొమ్మలను కత్తిరించి ఆ తర్వాత కాప్రాక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని తర్వాత పంటకు ఎరువులు వేసుకోవాలి. ఈ విధమైన సరైన సమయంలో ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించడం ద్వారా పనస పంటలో అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుంది.
1: మీరు ఇంతవరకు పనస పంట సాగు గురించి వ్యవసాయ సూచనలు విన్నారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 7:15 ఫిలిం గీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు ఆంగ్లంలో. 7:32 ఫిలిం గీతాలు ప్రసారం అవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు. భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి. 8:15 ఫిల్మ్ గీతాలు. తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వినవచ్చు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తి.

0: శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని, తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని, దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా, 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిర్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ, వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండూ కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య

0: బంధింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుసేన్, ఆయన అనుచరుల అమ్మవారిని గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుసేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే FIH ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

హేమచంద్ర మోసమి నేహ పాడిన పాటను వింటున్నారు. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగిని చిత్రానికి భాష్యశ్రీ రచనకు ర్యాప్ రాక్ షకీల్ సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. ప్రకటన విన్నారు.

దీపక్ మేఘ పాడిన పాటను వింటున్నారు. చుట్టాలబ్బాయి చిత్రానికి వశిష్ఠ శర్మ రచించిన ఈ పాటకు థమనేసస్ సంగీతం.

చిన్మయ శ్రీపాద గానం వింటున్నారు చీ లాసవ్ చిత్రానికి. శ్రీ సాయి కిరణ్ రచనకు ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం.

అనురాగ్ కుల్కర్ణి సాగర్ పాడిన పాటను వింటున్నారు. చలో చిత్రానికి భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు మహతి స్వరసాగర్ సంగీతం.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం.
1: నేను నగేష్ బాబు, ఎస్పి ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.

కార్తీక్ రమ్య భైరవ పాడిన పాటను వింటున్నారు. దేవదాస్ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి గీతం, ఇది మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలకు ఓ గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: నిర్విన పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే
1: నుండి భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
2: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,65,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86

నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు 55 కోట్ల 55 లక్షల పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,260 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,85,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితం అవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాలు కూడా తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష

0: 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరమనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి 100,00,000,000,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం

శ్రోతలకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. ప్రకటన విన్నారు.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.

పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించడంలో ఉంది.

అంటే ఏంటి? ముందుగా ఎంఎస్ఎంఏ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే సూక్ష్మ మైక్రో, ఎస్ అంటే చిన్న మాల్, మరియు ఎం అంటే మధ్య తరహా మీరు పరిశ్రమలు కలిపి ఎంఎస్ఎంఈలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్న వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండే వాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్య తరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా అడుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండే వాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బ్యాటరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళ తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మిక్సర్ వర్క్ షాపులు మొదలైనవి ఎంఎస్ఎంఈ రంగంలోకి వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార విస్తరణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మ నిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహ పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి

అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో కలతమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇది ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు నైపుణ్యం కలిగిన

సంవత్సరం నాటికి జరుగు పాత్ర డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జమ్మో నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.4

0: రూపాయల 10,000 కోట్ల ఫండ్ ఆఫ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి
1: మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండల తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత: 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం భారత

ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది. తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: దినకర్ శ్రేయ ఘోషల్ పాడిన పాటను వింటున్నారు. ఇగో చిత్రానికి బాలాజీ రచనకు సాయి కార్తీక్ సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక సమాప్తం.

పద్మలత స్నిగి పాడిన పాటను వింటున్నారు. ధ్రువ చిత్రానికి చంద్రబోస్ రచించిన ఈ పాటకు హిప్ హాప్ తమీజా సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన

0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 లక్షల కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష్ కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा.
0: సత్యం, న్యాయం కోసం నిలబడేలా హజ్రత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరాయే మొహరం సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరాయే మొహరంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజ్రత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహ్రాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటిచెప్పే మజాలిస్, ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
2: upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm is likely over northeast India, subhimal West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over

0: అభిమల్ వెస్ట్ బెంగాల్ సిక్కిం డ్యూరింగ్ 27 టు 29th ఆఫ్ జూన్. హీట్ వేవ్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ వెస్ట్ ఓవర్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 3 డేస్ విత్ పాసిబిలిటీ ఆఫ్ సివియర్ హీట్ వేవ్ ఓవర్ ఈస్ట్ యూపీ డ్యూరింగ్ 26th అండ్ 27th ఆఫ్ జూన్.
1: రెండు T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదురుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి హరికథా కార్యక్రమంలో ఆదికవి వాల్మీకి చరితం హరికథా గానం వింటారు. కథకులు శ్రీ మడమల రాంబాబు. వినండి ఆదికవి వాల్మీకి చరితం.
1: శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ విఘ్నేశమివాభాష్యం

హరికథా శ్రవణాసక్తులకు ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని జగత్తు చేత ప్రణతులందు భాగ్యశాలి ఆదికవి వాల్మీకి. శ్రీరామనామ ప్రభావ గరిమతో అధ పాతాళము నుండి స్వర్గ శిఖరాలకు

చేరుకున్న ఆదర్శ స్వరూపం శ్రీ వాల్మీకి చరిత్రం. నిరాశ అంధకారమగ్నులైన మానవులకు అభయ ప్రధాన పథం చూపు ఒక దివ్య జ్యోతి వాల్మీకి భవ్య చరిత్ర. ఆ కథను అశాంతము విని తరించి నన్ను ఆశీర్వదించ ప్రార్థన.

అది పావన గంగానదీ తీరం. ఆ పవిత్ర తీరాన ప్రచేతస ముని తన సతీ సమేతుడై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ధార్మిక జీవనం గడుపుతూ ఉన్నాడు. ఆ ముని దంపతులకు లేకలేక ఒక మగ సంతానం కలిగింది. ఆ బిడ్డకు రత్నాకరుడని పేరు పెట్టారు. బుడిబుడి అడుగులతో, ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులను మురిపిస్తున్నాడు రత్నాకరుడు. పసిపిల్లల చిరునవ్వుల వెన్నెలల ముందు సిరి సంపదలేవి సరిరావు కదా. గర్భాష్టమిని రత్నాకరులకు ఉపవీతిని చేశారు. ఆ చిన్ననాడే తల్లిదండ్రులకు చక్కగా సహకరిస్తూ ఉన్నాడు. ఒకనాడు సమిత్కుషార్థమై ఆ పరిసర అడవిలోకి ప్రవేశించాడు బాలుడు. ప్రకృతి రామణీయకత అతని హృదయాన్ని వశం తప్పేటట్టు చేసింది. చక్కటి రంగురంగుల పువ్వులు, ఆ పువ్వుల మధ్య గిరికీలు కొట్టే తుమ్మెదలు, పక్షుల కిలకిలా రవములు ఆ బాలుని మైమరిపింపజీశాయి. తెలియకుండానే నట్టడివికి చేరుకున్నాడు. అంతలోనే ప్రకృతి ప్రకోపించింది. కారుమబ్బులు కమ్మాయి, హోరుగాలితో జోరువాన సాగింది. తాను వచ్చిన దారి ఎటో, పోవలసిన దారి ఎటో తెలియక నిస్సహాయుడై బోరున రోధిస్తున్నాడు పసివాడు. వేటకై అటుగా వచ్చినటువంటి కొంతమంది బోయలు ఆ బిడ్డను అక్కున చేర్చుకుని అక్కడకు చాలా దూరంలో లోయలో ఉన్న తమ పల్లెకు చేర్చి తమ నాయకునికి అప్పగించారు. సంతానం లేని ఆ బోయ నాయకుడు ఆ బిడ్డ దైవ ప్రసాదంగా ఎంచి అక్కున చేర్చుకున్నాడు. ఇక్కడ ముని దంపతులు బిడ్డ జాడగానక ఆ ప్రదేశమంతా గాలించి గాలించి

వన్యమృగ

దుఃఖించి దుఃఖించి ముని దంపతులు బిడ్డకు నీళ్లు వదులుకున్నారు. అక్కడ బోయపల్లెలో వనదేవత ప్రసాదించిన బిడ్డగా అక్కున చేర్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆనందంతో. విధి ఆడించే వింత నాటకంలో ఒకరికి ఖేదం, మరొకరికి మోదం, ఆడించే జగన్నాటక సూత్రధారికి సర్వం వినోదం కదా. బోయపల్లెలో పెరుగుతున్న రత్నాకరుడు తన కన్న తల్లిదండ్రులను కూడా మరిచిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ బోయ దంపతులే నిజ తల్లిదండ్రులని నమ్మే స్థితికి చేరాడు. నమ్మడా మరి, కడుపున గన్న బాలకుని కన్నా

పెంపుడు తండ్రి కడ కులవృత్తియగు వేటనభ్యసించాడు. చెట్టులు గుట్టలు అవలీలగా అధిరోహించడం, ఎంత వేగంగా పరిగెత్తే జంతువునైనా ఒడిసి పట్టడం, ఎట్టి లక్ష్యాన్నైనా గురి తప్పకుండా కొట్టడం అతనికి కరతలామలకమైంది. ఆ బోయపల్లెలోని యువకులందరికీ తానే నాయకుడయ్యాడు. యుక్త వయస్సు రాగానే తన మనసుకు నచ్చినా తనను మెచ్చినా ఒక సుందరాంగి బోయకన్నెను వివాహం చేసుకున్నాడు. సంసార క్రమంలో సంతానం క్రమంగా పెరిగింది. కులవృత్తియగు వేట కడుపు నింపగలుగుతుందే కాని మనసు నింపలేకపోతోంది. మణిమాణిక్యాలు పట్టు పీతాంబరాలు కావాలనే తన ఇల్లాని కోరిక తీర్చుట ఎట్లా అని ఆలోచనలో పడ్డాడు రత్నాకరుడు. ఒకనాటి వేకువ జామున పెండ్లి బృందం ఆ అటవీ మార్గం గుండా వెళుతోంది. పెండ్లి బండ్ల సందడి వినిపించింది రత్నాకరుణకు. అతని హృదయంలో తళుక్కున ఒక్క ఆలోచన మెరిసింది. వెంటనే తన అనుచరులను ఉసిగొల్పుతూ

ఇలా అనుచరులను ఉసిగొల్పి ఆ పెండ్లి బృందానికి ఎదురుగా గండ్రగొడ్డలి భుజాన దాల్చి నిలబడ్డాడు. హుషారుగా వస్తున్న పెళ్లి బృందం యమకింకరునిలా నిలబడి ఉన్న రత్నాకరుని చూచి గజగజ వణికి పాదాలపై పడి, అయ్యా మా దగ్గరున్న సర్వ సొమ్మంతా మీ పాదాల దగ్గర పెడతాం, మా ప్రాణాలు తీయకండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకున్నారు. వారి ఏడ్పులు అతనికి తుర్యధ్వనులయ్యాయి, లెక్క చేయలేదు. గండ్రగొడ్డలికి పని చెప్పాడు. క్షణాలలో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ శవాలపై ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకుని మూట గట్టి భార్య ముందు రాశిగా పోశాడు. ఆవిడ మురిసిపోయింది. ఆ ఆభరణాలన్నీ ధరించి అతన్ని బిట్టుగా కౌగిలించి, మొనగారి అంటే నీవేనయ్యా, నాకు తగిన భర్తవి, నాకు తగిన మగడివి అంటూ అతన్ని గట్టిగా ముద్దులతో ముంచెత్తింది. నాటి నుండి అలాంటి సౌఖ్యం కోసం అతడు దారులు కొట్టడమే వృత్తిగా స్వీకరించాడు. రత్నాకరునిలో మానవత్వం మంటగలిసింది, దానవత్వం ప్రకోపించింది.

రత్నాకరుని దౌర్జన్య చర్యలతో మహదారణ్యాలు మారుమ్రోగే. వారిని శిక్షించుటకు మహారాజుల పరాక్రమం సైతం వెనుకంజ వేసింది. చేయినది లేక బాటసారులు తమ ప్రయాణాలు మానుకున్నారు. రాను రాను రత్నాకరునికి ఆదాయం తగ్గింది, ఇంటిలో పోరు పెరిగింది. ప్రతిరోజు గొడ్డలి భుజాన ధరించి దారిలో వేచి ఉండడం, సాయంత్రానికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి రావడం, తనపై తనకే నమ్మకం పోయింది. భార్య సూటిపోటి మాటలు భరించలేకపోతున్నాడు. ఒకనాడు గొడ్డలి భుజాన దాల్చి, ఈరోజు ఏదో ఒకటి సాధించే తిరిగి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరా. అటవీ మార్గాన కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నమైంది, ఒక్క పిట్ట ఆ దారిన రాలేదు. అంతలో ఒక చక్కటి వీణానాదం వినిపించింది. ఆ వీణానాదంతో మమేకమై చక్కటి గానం వినిపించింది. హడావిడిగా చెట్టునెక్కి చూశాడు. అతని పూర్వజన్మ పుణ్య విశేషమున నారాయణ భక్తికి సాకార రూపుడైనటువంటి నారద మహర్షి దివ్య సందర్శన భాగ్యం కలిగింది. నారద మహర్షి అటుగా చక్కటి గానం చేస్తూ ఇలా వస్తున్నాడు. చారు జటా భాగ చలిత శిరోజ నర్తనమున.

సంకలిత పద్మాక్షుల శ్రీహరి భక్తియే చిందులాడ గద్గద కంఠ సముద్గత సంగీత

వీణానాదంతో తన సుమధర కంఠస్వరంతో ప్రకృతిని పరవశింపజేస్తున్నాడు నారద మహర్షి. రత్నాకరుడు చూశాడు, దొరికాడనుకున్నాడు. పరీక్షగా చూస్తే అతని చేతిలో రెండు వస్తువులు కనిపించాయి. అవి జాలే అనుకున్నాడు. వెంటనే దొరకెను పిట్ట చేతి కని దోసము గీసము దేవమునిపై పరుగిడి వచ్చి బోయడు శివాలున గొడ్డలి పైకి నెత్తే దుస్తర భవ శత్రుకండన నిజాతమ గాయుధరా.

మర్యాదగా ఆ చేతిలో తంబురా, ఈ చేతిలో చిడతలు అక్కడ పెట్టు. అట్టిటు చేస్తేవా ప్రాణములు గాలిలో కలిసిపోతాయి అంటూ గద్దించాడు రత్నాకరుడు. భక్తి పారవశ్యం.

మహర్షి నెమ్మదిగా కనులు తెరిచాడు. ఎదురుగా రత్నాకరుని చూచి, కుశలమా మిత్రమా, చాలా కాలానికి కలిశారు అని అంటూనే ఒక్క క్షణంలో అతని గత వృత్తాంతమంతా గమనించాడు. మడిగా పుట్టి మసిబారావు నాయన, తమ్ముడు కావాలా అన్నాడు. అవును అన్నాడు ఆయన.

రత్నాకరునిలో ప్రశాంతత నింపింది. అతని మాటలలో ఒక అవ్యక్త ఆకర్షణ గోచరించింది. ఆయన నవ్వుల వెన్నెల ముందు అతని గండ్రగొడ్డలి మెరుపులు వెలవెలా పోయాయి. ఎలా ఇచ్చాడో అలాగే అప్రయత్నంగా గొడ్డలి క్రిందకు దిగిపోయింది.

శక్తిని మించిన శక్తి గలదా లోకాన? నారద మహర్షి మాటలలో ఒక ఆశ్చర్యము అద్భుతం కనిపించాయి రత్నాకరుణకు. తన పేరు చెప్పగానే పారిపోయిన వారిని, తన ఎదుట పడగానే సగం చచ్చిన వారిని చూశాడే తప్ప ఇలా నిర్భయంగా మాట్లాడగలిగే వ్యక్తిని తొట్ట తొలుత చూశాడు. అందుకే ఎవరికీ సమాధానం చెప్పడానికి ఇచ్చగించని రత్నాకరుడు నారద భగవాను యొక్క మాటలకు ఇలా సమాధానం చెబుతున్నాడు. ఈ అడవిలో

ఆ మాటలకు నారదుడు నవ్వి, బోయరా, ఈ తంబురా చిరుతలు ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు. ప్రాణం తీస్తా అన్నాడు. ప్రాణం తీస్తే నీకేం వస్తుంది? నాకేం వస్తుందా? ఈ హత్యలన్నీ నా భార్యా బిడ్డల కోసం చేశాను, వారి ఆనందం కోసం చేశాను. వారి ఆనందమే నా ఆనందం. ఇప్పటికీ ఎంతమందిని చంపావు? లెక్కలేదు. వారిలో ఒక్కరినైనా బ్రతికించగలవా? పోనీ నీవైనా శాశ్వతంగా ఉండగలవా? ఆ మాటలు రత్నాకరునిలో ఎక్కడో హృదయంలో ఒక బాణపు దెబ్బలా తగిలే. ఆలోచనలో పడ్డాడు. పిచ్చివాడా, నారద భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు, ఎందరు మేను నిత్యమని ఎంతు జనంబు నీ కుఠారదారందిన మూర్త మాత్రమున ప్రాణము

రత్నాకరుని ముఖంలో రంగులు మారడం గమనించాడు నారద మహర్షి. ఇంకా తన బోధామృతాన్ని ఇలా అందిస్తూ ఉన్నాడు, పిచ్చివాడా, ఈ జీవితమే ఒక మాయ, అందు భార్యాబిడ్డలు మరింత మాయా.

కొమ్మపైన పులుగు, గుహలోని క్రూర జంతువు ఎట్టులో తమ సంతానాన్ని పోషించుకోవడం లేదా? ఇందు మానవుని గొప్ప ఏమున్నది? 84 లక్షల జీవరాశులలో ఉన్నతునిగా బుద్ధిమంతునిగా జన్మించినటువంటి మానవుని యొక్క జీవన పరమార్థం భార్యాబిడ్డల పోషణమే, పోషణమేనా? కాదు కాదు. సద్గురువును ఆశ్రయించి కఠోరమైన దీక్షతో మానవుడు మహాత్మునిగా, మహితాత్మునిగా, మాధవునిగా జీవితాన్ని పండించుకోవడమే పరమార్థం. పిచ్చివాడ, చంచల జీవితంబునకు జానెడు పొట్టకు పెట్టునాళ్ళు ప్రేమించడి భార్య.

రత్నాకరునికి కర్తవ్య బోధ చేశాడు. రత్నాకరుడు అన్నాడు, నా భార్య నన్ను విడిచి ఎప్పుడూ ఎక్కడికి పోదు. భార్యాభర్తలంటే పాలు పక్క, ఆకు ఒక్క, జీవితమంతా ఒకటే లెక్క, అన్నీ పంచుకుంటామంతే. అయినా నీకు పెళ్లి కాలేదనుకుంటాను, ఇవన్నీ నీకు తెలియదు. నీకు ఇప్పుడు రుజువు చేస్తాను, ఆ భార్య అంటే ఎలాంటిదో. ఇక్కడే ఉంటావా పారిపోతావా అన్నాడు. ఇక్కడే ఉంటాను నాయన అన్నాడు. నేను నమ్మను కనుక మిమ్మల్ని ఇక్కడ కట్టి వేస్తానంటూ ఒక చెట్టు కట్టేశాడు. తాను పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. భార్య చూచింది దూరంగా, ప్రతిరోజులాగానే వట్టి చేతులతో వస్తున్నాడు మా ఆయన అనుకున్నది. మొగం తిప్పుకొని లోనికి వెళ్ళబోయింది ఇంటిలోకి. గబగబా వెళ్ళి ఆవిడ్ని గట్టిగా పట్టుకుని

ఇంతకాలం నీ సుఖం కోసం ఈ అడవిలో ఎంతో మందిని చంపి తీసుకుని వచ్చాను కదా, పాపము పర్వతమంతా పెరిగింది, కనుక నా పాపాన్ని నువ్వు పంచుకుంటావు కదా. వాడెవడో చెప్తున్నాడు పంచుకోమని అడిగాడు పాపం అమాయకంగా. ఆవిడ ఓరగా చూసింది, ఏమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు, అయినా ఆలుబిడ్డలను పోషించునట్టు

పాపం చేస్తావో పుణ్యం చేస్తావో నాకు అనవసరం. మా అందరినీ పోషించాల్సిన బాధ్యత నీది, నీ పాపంతో నాకేం పని ఓ అన్నది ఆవిడ. అంతేనా? అంతే. బిడ్డల్ని అడిగాడు, వారు అదే సమాధానం. వృద్ధులైన తల్లిదండ్రులను అడిగాడు, వారు చెప్పారు, నాయన ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదురా అబ్బాయి అనగానే అతనికి మాయా తెరలన్నీ తొలగిపోయాయి. చెయ్ అనుకుంటూ సమస్త బంధాలు అక్కడే తెంచుకుని పరుగు పరుగున నారద మహర్షి దగ్గరికి వచ్చి కట్టులు విప్పి వారి పాదాల పైబడి కొంపకు పోయి తెలిసి కొంటిని నేటికి దాని మాయా చీ చంపలు వేసుకొందునికా చేసిది ఘోర దురంత పాపము చేసి ఘోర దురంత పాపము సంపదయున్నాలు మరి సంపద పోయిన తేలు సంపదయున్నాలు మరి సంపద పోయిన తేలు ఏదియో రంపపు గోదన హృదయ రంగమునందు జనిం.

నారద భగవానుల వారి పాదాల పైబడి కన్నీటితో వారి పాదాలు కడుగుతూ గొల్లున ఏడుస్తున్నాడు. ఇంచుక విశ్వాసం లేని నా భార్య మెడలో ఆభరణాల కోసం ఈ అరణ్యం మారు మ్రోగేటట్లుగా ఎందరి ఏడ్పులు విన్నా లెక్క చేయక వారి మెడలను ఒక్క వ్రేటుకే తెగనరికారే. అయినా నాపై ఇంత కరుణ చూపలేకపోయింది నా భార్య. ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఒక్క సుఖమున కాసించి ఇట్టి రక్తపు కూడొడి గట్టి ఉంటి ఒక్క సుఖం

ఇలా రోధిస్తున్నటువంటి రత్నాకరిని చూచి ముసిముసిగా నవ్వుకున్నాడు నారద మహర్షి. నెమ్మదిగా లేవనెత్తి భుజం తట్టి, నాయనా ఎందుకలా విచారిస్తావు,

పశ్చాత్తాపమే పాపాన్ని కడిగి వేసే పరమ ఔషధం నాయన. నీ విచారించకు, ఎట్టి పాపులనైనా రక్షించే పరమౌషధం రామనామం ఉన్నది.

అంటూ రామ అనే మధురమైన రెండు అక్షరాలు ఉపదేశించాడు అతనికి. కానీ ఆ మంత్రాన్ని ఉచ్చరించలేకపోయాడు. అతని దురదృష్టం మరా అన్నాడు. ప్రారంధవశమున రామ మంత్రాన్ని ఉచ్చరించలేక మరా అంటున్న రత్నాకరుని చూచి నవ్వుకొని, భక్తి ముఖ్యం కాని భాష ముఖ్యం కాదు, భాష కన్నా భక్తి మిన్న, కనుక మరా మంత్రాన్నే జపం చేసుకో, నీవు తరిస్తావంటూ ఆశీర్వదించి నారద భగవానుల వారు వెళ్ళిపోయారు. ఆ వృక్షం కిందే కూర్చొని తదేక దీక్షతో రత్నాకరుడు

మరామంత్రం వ్యత్యస్తంగా రామ అయింది. ఆ రామమంత్ర జపంతో బొగ్గు వంటి అతని మనస్సు అగ్నికణంలా మారింది. అతని హృదయంలో ఉన్నటువంటి దుర్వ్యామోహ గుట్టలన్నీ తొలగిపోయాయి. అతని చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వెలిచాయి. అనేక దీక్షతో చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ నారద మహర్షి ఆ ప్రదేశానికి వచ్చి తదేక దీక్షతో తపమాచరిస్తున్నటువంటి రత్నాకరుని యొక్క దివ్య దీక్షకు ముగ్ధుడై

ఆ వల్మీకాన్ని చీల్చుకుని పైకొచ్చాడు రత్నాకరుడు. మహదానంద భరితుడై నారద మహర్షి అతన్ని బిట్టుగా కౌగిలించుకుని, నాయనా, నీ జన్మ ధన్యమైంది. వల్మీకి నుండి బయటపడిన నీవు నేటి నుండి వాల్మీకి మహర్షిగా జగత్ ప్రసిద్ధి పొందుతావు అని ఆశీర్వదించగానే ఆ వాల్మీకి మహర్షి ఆనంద బాష్పాలు రాల్చుతూ

పామరుని పావనునిగా, శవసదృశిని శివప్రాయునిగా మార్చారు. ఈ హంతకుని భగవంతుని కొలువులో నిలిపిన మహాత్ములు మీరు అంటూ సాష్టాంగ దండ ప్రణామం ఆచరించిన వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు నారద మహర్షి. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాల్మీకి కీర్తి సుగంధం దశదిశా వ్యాప్తమైంది. భరద్వాజాది మహర్షులెందరో వచ్చి వారికి శిష్యులయ్యారు. కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు శిష్యులందరినీ వెంటబెట్టుకుని స్నానార్థమై తమసా నదీ తీరానికి బయలుదేరారు. వీత సమస్త రాగుడై విశ్వమయుండై రామనామ సంపూత మనస్కుడైన ముని పుంగవుర కర్ణరంధ్రములందుదొచ్చెన్ ఆహా తమసా నదీ తద మఘావన మంజుల సుప్రభాత శోభా తద శాంతి దూసుకొని వచ్చడి క్రౌంచ విలాప రావమున్. ఆ ప్రశాంతతను భగ్నపరుస్తూ వినిపించిన ఆ హృదయ విదారక క్రౌంచ విలాపానికి ముని హృదయం ద్రవించి దిక్కులు పరికించి చూశాడు. ఒకచోట ఒక దృశ్యం కానవచ్చింది ఆయనకి. విల్లు చేబూనిన వేటగాడు, బాణఘాతమునకు తటతట తన్నుకు చస్తూ ఉన్న మగ క్రౌంచము, మగని చావుకు విలపించుచున్న ఆడ క్రౌంచము కనిపించాయి. చలించిపోయాడు వాల్మీకి. క్రౌంచ జంటను విడదీసిన కిరాతకుని పైన వాల్మీకి పటరాని కోపం వచ్చింది. అప్రయత్నంగా ఆయన నోటి వెంట శాపం ఒక శ్లోక రూపాన ఇలా వెలువడింది. మానిషాద ప్రతిష్టాం త్వమగమశాశ

మోహపాశమున పరవశించు క్రౌంచ పక్షుల జంటను విడదీసిన ఓ నిర్దయుడా, నీకు సుఖశాంతులు లేకపోవుగాక, నీకు సుఖశాంతులు లేకపోవుగాక. వాల్మీకి నోట సహజ ఛందోబద్ధము పాదబద్ధము సమాక్షరమును తంత్రీలయ సమన్వితములై అప్రయత్నంగా ఆ శాపం వెలువడింది. మహర్షి మనో కుహరమంతా వేదనతో నిండిపోయింది. శిష్యులతో ఇలా అన్నాడు,

వ్యాకుల హృదయుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుడొచ్చి విషయాన్ని గ్రహించి, ఏల విచారమిట్టుల మునీశ్వర లోకపు శోక వృత్తముల్ తూలగ చేయు శోకమది, తోచును పైకొక శాపమట్లుగాన్, తోచును పైకొక శాపమట్లుగాన్, కాలము వచ్చుచున్నది జగంబున శ్రీహరి, కాలము వచ్చినది జగంబున శ్రీహరి రాముడౌటకు, శ్రీలిడు రామచంద్రుని చరిత్ర ధరిత్రికి భిక్ష పెట్టుమా. అది శాపం కాదయ్యా, దివ్యార్థ సముపేతం, ఒక మహాకావ్యానికి నాంది వాక్యం. కనుక రాముడుగా అవతరించాడు శ్రీహరి. ఆ మహానుభావుని చరిత్ర రామాయణంగా లోకానికి అందించమని పలుకగా, అది కాదు గురువర్యా, అసలు ఈ లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రచ్య వాల్మీకీర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంవ్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్య దృఢవ్రతగా. సత్యసంధుడు, పరాక్రమవంతుడు, దానశీరుడు, ఓర్పు కలిగిన వాడు, సర్వగుణ సంపూర్ణుడైన నరుడెవరైనా ఉన్నాడా? ఉంటే ఆ మహాత్మునెవరో చెప్పండి, ఒక్కసారి దర్శించి తరిస్తాను అన్నాడు ఆయన. ఎందుకు లేడయ్యా, ఉన్నాడు.

ఇక్ష్వాకు వంశంలో శ్రీహరి రాముడుగా అవతరించాడయ్యా. ఆయనే సర్వగుణ సంపూర్ణుడు, సర్వజీవులకు పూజనీయుడు. ఆ మహానుభావుని చరిత్ర రామాయణంగా రచించుమని ఆశీర్వదించగా సర్వదేవతలకు నమస్కరించి రామదేవుని వేడుకున్నాడు. రామదేవుని ఆశీర్వాదానికి స్వామిని వేడుకుంటూ

ఇలా దైవ ప్రార్థన ముగించుకుని ఒక శుభముహూర్తాన రామాయణ రచనకు ఉపక్రమించి 24,000 శ్లోకములతో మహామధుర రామాయణాన్ని రచించి ఆది కవి స్థాన సింహాసనం అలంకరించాడు వాల్మీకి మహర్షి. మహాత్ములారా, మానవ రక్తమే జలము మాదిరి ద్రావిన ఎట్టి వ్యాధుడు ఆ దీనపు పుల్గు ఏర్చిన హృదిని సహింపగగా

మీరింతవరకు శ్రీ మడమల రాంబాబు గారిచే ఆదికవి వాల్మీకి చరితం హరికథాగానం విన్నారు. ఈనాటి హరికథా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 0.5 magnitude 1, both occurring close to the surface, making destruction more severe. The country's interim president, Delcy Rodriguez, has declared a state of emergency. U.S. Vice President J.D. Vance has confirmed that the U.S. and Iran have agreed to set up a direct deconfliction channel with military representatives from both countries. The arrangement involves representatives from Iran's Islamic Revolutionary Guard Corps and the U.S. Army's Central Command being stationed in Doha, Qatar. Mr. Vance said in an interview with a British news site that Tehran and Washington have agreed to set up a direct channel in order to reduce the risk of further conflict. Indian shooters have ended their campaign at the ISSF Junior World Championship in Germany as table toppers with 24 medals, including 7 gold. They performed brilliantly in the pistol and rifle events, bagging 7 gold, 8 silver and 9 bronze, leaving behind the individual neutral athletes who claimed 14 medals and Italy at third position with 10 medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు: ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ; 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు; సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు; 2వ అంశం పద్యతోరణం, సుమతీ శతక పద్య పఠనం, ధారావాహిక సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు; 3వ అంశం ప్రియమైన శత్రువు, శ్రీమతి జి రాధికారాణి గారి కథానిక వింటారు; అనంతరం యోగా ఓల్డ్ ఏజ్, శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్. 10 గంటలకు వసుదైక కుటుంబం, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం మిరపకాయ వలన ఆరోగ్య ప్రయోజనాల విశేషాలు వింటారు. ఇక సాయంత్రం 7:15 పంటసీమలు కార్యక్రమంలో నీటి ఎద్దడిలో చెరుకు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ పి సుజాత గారితో పరిచయం వింటారు. అనంతరం నాటుకోళ్లలో పరాన్న జీవుల బెడద గురించిన విశేషాలు వింటారు. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఇతరుల గురించి తెలుసుకునేవాడు విద్వాంసుడు, తన గురించి తెలుసుకునేవాడు జ్ఞాని. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:58. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు, 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.